0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటివి.
1: These five elements are of the divine.
0: కాని ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: But man today is not understanding the nature of the element.
0: సకల విద్యలు

చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిలువగలడ నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడ.
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్, వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్, వన్ కెన్ టేక్ టు యాక్షన్స్ ఆఫ్ చారిటీ, ఆఫరింగ్ ద గోల్డ్ అండ్ ది కౌస్, వన్ కెన్ ఈవెన్ కౌంట్ ది స్టార్స్ ప్రెసెంట్ ఇన్ ది స్కై, one can even mention the names of the different beings, one can learn different forms of education, one can reach moon, but yet is there anyone who can control the senses and keep the mind steady and concentrated and maintain the state of equanimity?

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divyatma Sankalpa.
0: Embodiments of divine Atma.
1: Bhoomilo. Neeru chala tarigipoyinadi.
0: There's less and less of water on earth today.
1: Karanam enti?
0: What's the reason?
1: Manavuni yandu neeti nirmoolam kavatam chetane bhoomi yandu neeru kudanu imidipothundi.
0: As there is no morality in mankind, there's no water today.
1: Manava jeevitamunaku neetiye pranam.
0: For human life, morality is the very life.
1: Neeti manavattamunande vikasimpajestundi.
0: The morality blossoms in human life.
1: Atti neetini ee naadu manavudu kolipovatam chetane nirunikunanu kolipovadaniki avakasam erpadindi.
0: As man lost his morality, he is losing water also.
1: ఈ నాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదంతో ఉండిపోతున్నది.
0: The life will be worn of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
0: It's not the religion that man needs today.
1: సిద్ధాంతము కాదు.
0: Not theory.
1: దాంతము కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: Yagaraja bodhinchadu.
0: It's taught by Chagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్.
0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క దాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అంతకాలం నుండి.
1: హి హస్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
1: హి డస్ నో వాట్ హీ సర్చింగ్ ఫర్.
0: కానీ వెతుకుతున్నాడు.
1: యట్ హీ సర్చెస్.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయతత్వాన్ని గుర్తించుకోలేని వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: దర్ ఆర్ క్రౌడ్స్ ఆఫ్ సచ్ సీకర్స్ హూ డు నాట్ నో వాట్ దే ఆర్ సీకింగ్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హెస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫిజికల్ వరల్డ్ ఆస్పెక్ట్ బట్ హెస్ ఫర్గాటన్ హిస్ ఎటర్నల్ ట్రూత్.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యూ అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమన్ ఈక్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: దురాశనే ఒక ప్రాణముగా విశ్వసిస్తున్నాడు.
1: The excess of desire is his life.
0: అన్నింటి యందు తనకే విజయం చేకూరాలని ఆశిస్తున్నాడు.
1: He wants to be successful in all.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా తక్కువ లేదు, దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: There are lots and lots of people ever rising today.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ స్వార్థము సప్రయోజనమే తాండవమాడుతున్నాడు.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning
0: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
0: ఇక గడియ గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావవంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: ఇట్టి మానవులు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: కాదు కాదు.
1: No.
0: ఈనాటి మానవుని యందు త్యాగము శీలము దమము ఈ మూడింటి యందు తన యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: మానవుడు నిత్యము అనేక మందితో పరిచయం గావించుకుంటున్నాడు.
1: Man acquaints himself with many people.
0: అయితే ఈ పరిచయం గావించుకున్నటువంటి వ్యక్తులలో కొందరు మిత్రులు మరికొందరు శత్రువులు.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడ నుంచి వచ్చింది?
1: Friendship or enmity, where from has it come?
0: మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడాను.
1: Both of them originated out of the human mind.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్?
0: కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్.
0: రాముడిని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: రావణ హెస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్.
0: కృష్ణుని చూస్తే దంతవక్రుడు శిశుపాలకు మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కూడాను కౌరవును శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైచియస్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఎట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు.
1: ఎవరి
0: భావములు వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
0: మిత్రత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
1: లెట్ ఎనీవన్ అక్యూజ్ యు,
0: విమర్శించినప్పటికీ,
1: క్రిటిసైజ్ యు,
0: పరిహసించినప్పటికీ,
1: మేక్ ఫన్ ఆఫ్ యు,
0: మనం ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism
0: and criticism? The
1: individuals must recognize this truth.
0: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: And therefore the sins of the person of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
0: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
0: కారణము దూషించేటువంటి వాడు మన దోషములను తాను తీసుకుంటున్నాడు.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
1: Every person must understand this clearly.
0: కర్మమున పుట్టు జంతువు.
1: Man is born out of action.
0: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను.
1: He grows in return.
0: కర్మమే నరునకు దైవము.
1: It is very divinity.
0: Karma me sukha dukkhamulaku karanamillo.
1: This action is responsible for the pleasure and pain.
0: Ee karma aneetundi.
1: This action
0: moodu vidhamulaitundi karmalaga untunnayi.
1: Is of three types.
0: Sankalpinchutamu oka karma.
1: One, the decision.
0: Sankalpinchinatundi daanni abhivyaktam cheseetundi maroka karma.
1: Expression is second.
0: Abhivyaktam chesinatundi karmanu aacharinchutamu inkoka karma.
1: Having expressed, taking to action is third.
0: Kalukane sankalpame manasu.
1: Therefore, this thinking is the mind.
0: Abhivyaktam cheyatame vaakku.
1: Expression is speech.
0: Abhivyaktam chesinatundi daanni aacharinchatame hastam.
1: That which is expressed is taken to action by hand.
0: Kalukane శరీర మనోవాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
0: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
1: For the pleasure and pain, these three are the cause.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: Without these three, man cannot exist.
0: కనుక శత్రుత్వము మిత్రత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: Therefore, the friendship and enmity are the nature of our mind.
0: ఎవడు విమర్శిస్తాడు వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: The one who criticizes is your true friend.
0: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
1: The mistake is not in you.
0: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
1: Therefore, we have to investigate this way and develop.
0: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు, ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: act. మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మల వారి యొక్క ఫలితంగా అనుభవిస్తున్నాయి.
1: Today what you see is one passes through the consequences of one's own action.
0: అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: ఎట్టి తిండో అట్టి త్రేపు.
1: As is the food, so is the bed.
0: కర్మము మాత్రము తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
1: However, with God's grace you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి యొక్క పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దెర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దెర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: యాజ్ వి వాక్ వి స్లిప్.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
1: ఇమ్మీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తగిలిన తక్షణమే రక్తం వస్తుంటుంది. అది
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి? కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది. ఈ కర్మ
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు
1: వెన్ యూ సో ద సీడ్
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
1: యూ హావ్ టు గ్రో ఇన్ యువర్ సాప్లింగ్ ఇట్ టేక్స్ ఫ్యూ డేస్.
0: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ టు గ్రో ఇన్ టు ట్రీ టేక్స్ ఇయర్.
0: ఆ వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్.
0: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ ఆర్ అవర్స్ ఇన్ ద డే.
0: కానీ కొంతమంది మూర్ఖులు నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ దీనికి ఫలితం ఏమిటి నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
0: కానీ ఉన్నది ఉంటున్నది ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: There there is a head, the result you can
0: escape. కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: But there are three forms of action.
0: సుకర్మ వికర్మ అకర్మ.
1: సుకర్మ వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి పనులు చేయించటము.
1: మేకింగ్ అదర్స్ టు డూ గుడ్ యాక్షన్.
0: మంచి పనుల యొక్క ఫలితం మంచి కార్యం అందించటము.
1: గుడ్ యాక్షన్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్
0: టు డూ. కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
0: అకర్మలు.
1: అకర్మ.
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటారు.
1: యూ మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యట్ యూ గెట్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రైయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలచడానికి కారణమేమిటి?
1: బట్ హెడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హెడ్ టు టేక్ కేర్ ఆఫ్
0: ఇంద్రుడు. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యూ మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సిగ్నిఫికెన్స్.
0: ఈ దాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ ఎ ఫ్రాక్షన్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి.
1: యువరాత్రుడు
0: కావాలి.
1: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము ప్రేమ శాంతి కరుణ సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్ లవ్ పీస్ కంపాషన్
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము దుష్టత్వము దురాలోచన పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ and sinful actions, it will emit foul smell compared
0: to the vaitari.
1: Anyone can question one's own self. Is my life a beautiful garden of fragrance or emits foul smell?
0: It's
1: not possible for anyone to know
0: that.
1: Because of bad thoughts, unknowingly he gets into this
0: Vaitarani river.
1: Because of good thoughts, his life shapes into a beautiful garden.
0: So each
1: one is one's own witness.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీవన్.
0: మనసుకు మనం సాక్షి.
1: వి ఆర్ ది విట్నెస్ టు ద మైండ్.
0: మనిషికి గుణం సాక్షి.
1: ఇట్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు హ్యూమన్.
0: మూర్ఖులకు మూర్ఖం సాక్షి అని.
1: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
0: ఎవరికి వారే సాక్షి.
1: ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: దీనినే ఆత్మ సాక్షి అని అంటున్నారు.
1: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: if the feeling in one's mind is good, it will certainly yield fruit in accordance with the good intention. Similarly, if in the mind the feeling and the thought is wicked, polluted and dirty, the fruit which one reaps also will be in accordance with the pollution in one's own mind.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Samasta prapanchamunaku aadharamu Agni, Suryudu, Chandrudu.
0: The basis for the entire world is fire, sun god and moon.
1: ఈ మూడింటిని లేదని కాని కాదని కాని ఎవ్వరూ చెప్పలేరు.
0: No one can deny the existence of these three entities.
1: దేశం కృశాను భాను హిమకరతే. కృశాను అనగా అగ్ని, భాను అనగా సూర్యుడు, హిమము అనగా చంద్రుడు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే యావత్ ప్రపంచము కూడాను మానవులను ఆకర్షించుచున్నది, భ్రమింపచేయుచున్నది, భ్రమింపచేయుచున్నది, తరింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది సన్, ఫైర్ అండ్ మూన్ విచ్ మేక్స్ ఎవ్రీ పర్సన్ బీయింగ్ అట్రాక్టెడ్ బై ద వరల్డ్, విచ్ గివ్స్ జాయ్ అండ్ థ్రిల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఆల్సో డెల్యూడ్స్ ఎ మ్యాన్ from the world.
1: జగత్తును రమింపచేయున్నది కనుకనే ఈ మూడింటికి రామా అని పేరు.
0: As this makes the entire world filled with joy, it has been called Rama.
1: రామా అను పదమునందు మూడు శబ్దములు ఇమిడి ఉంటుందని.
0: There are three sounds which are embedded in this word Rama.
1: Ra, A, Ma. ఇది రామ.
0: దోస్ త్రీ ఆర్ రా, ఆ అండ్ మా.
1: రా అగ్ని, ఆ సూర్యుడు, మా చంద్రుడు. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే రామతత్వం.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్, ఆ స్టాండ్స్ ఫర్ సన్, మా స్టాండ్స్ ఫర్ మూన్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఈజ్ ద వర్డ్ రామ.
1: ప్రపంచమునందు సమస్త పదార్థములు కూడాను రూపనామములు తప్ప మూడొక్కటి లేదు.
0: Whatever object you see in the world has two things. One is name, another is form.
1: Samasta padarthamulu kudanu namamunu aashrayinchiye unnavi.
0: All the objects are associated with a name.
1: Namamunu aadharam chesukoniye roopamunu manam pondagalugutunnamu.
0: The form also is based upon the name.
1: కనుక జగత్తునకు నామమే ప్రధానము, నామమే ఆధారము, నామమే మూలము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ది నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేమ్ ఈజ్ ద వెరీ బేసిస్, నేమ్ ఈజ్ ది వెరీ రూట్.
1: ఈ ప్రపంచమంతయు కూడాను రెండు పదార్థముల సంయోగము చేతను, రెండు మానవుల సంయోగము చేతను, రెండు విషయముల సంయోగము చేతను ఏర్పడుచున్నది.
0: The entire world is made up of coming together of two entities, two things.
1: మానవుల యొక్క సంయోగం చేతనే జీవతత్వం ఏర్పడుతున్నది.
0: Life principle takes its place on the basis of the humanity.
1: ఇది నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా కూడాను ఇది కాదని ఎవరూ చెప్పటం వీలు కాదు.
0: No one can deny this truth either on the basis of morality, on the basis of righteousness, on the basis of spirituality or even on
1: scientific. Vaigyanikanga kudanu ee rendinti yokka sammelita swarupame jananamulaku moola karanamu ani kudanu visvasinchutunnadi.
0: It is also established that birth is based upon the combination of these two even from scientific point of view.
1: Kanuka భగవత్ నామము అనేటువంటిది మా శక్తివంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్.
1: కామధేను నేను మెడకు తలుగు కట్టి ఒక గూటమునకు బిగించినప్పుడు బంధింపబడి మన వశమవుతుంది.
0: ఈవెన్ ఎ సెలెస్టియల్ కౌ కెన్ బి అండర్ ది కంట్రోల్ వెన్ ఇట్ ఈస్ టైడ్ టు ఎ రోప్ అండ్ పెగ్ టు ఎ పెగ్.
1: అటులనే సర్వాధిష్టమును నెరవేర్చినట్టి సర్వహృదయవాసి అయినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడనే కామధేనువును భక్తి అనేటువంటి పాశము చేత కట్టి నాలుక అనేటువంటి గూటమునకు బిగించినప్పుడు ఆ భగవంతుడు వశీకృతుడవుతాడు.
0: ఇన్ ద సేమ్ వే గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ డిజైర్స్, హూ ఈస్ ఇన్ ది ఇన్డ్వెలర్ ఆఫ్ ఎవ్రీ హార్ట్ అండ్ హూ ఈస్ ఆమ్నిషియంట్ కెన్ బి ఒబ్టెయిన్డ్ త్రూ డివోషన్ అండ్ డివోషన్ టైడ్ అండ్ మేడ్ టు డాన్స్ ఆన్ ద టంగ్.
1: కనుక భగవంతుణ్ణి బంధించేటువంటి విధానము కాని, భగవంతుని వశం చేసుకునేటువంటి మార్గము కాని, భగవంతుని ఆనందంగా అనుభవించేటువంటి మార్గమునకు కాని రెండే కారణం. ఒకటి నామము, రెండవది ప్రేమ.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ టైయింగ్ గాడ్ టు అస్ అండ్ మేకింగ్ హిమ్ అవర్ ఓన్ అండ్ గివ్ ఎంజాయ్ ది జాయ్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ ఈస్ త్రూ సౌండ్ అండ్ త్రూ డివోషన్.
1: కనుక నీ నామము అనేటువంటిది కేవలం రామా అని పిలవచ్చు, హరి అని పిలవచ్చు, హరా అని పిలవచ్చు, ఇంకే విధమైనటువంటి నామము చేత నేను ఈ నామమునకు సర్వాంతర్యామి అనేటువంటి యొక్క సమగ్రత ఉంటున్నది.
0: బై వాట్ ఎవర్ నేమ్ బి, వెదర్ ఇట్ ఇస్ రామా, హరి ఆర్ హరా, యు విల్ బి ఏబుల్ టు రీచ్ గాడ్ అండ్ ఎస్టాబ్లిష్ కమ్యూనియన్ విత్ హిమ్ హూ ఈస్ ఆమ్నిషియంట్.
1: ఈ రామా అనేటువంటి పదము కేవలము దశరథ మహారాజు యొక్క కుమారుని పేరు కాదు.
0: దిస్ వర్డ్ రామా ఈజ్ నాట్ ది నేమ్ గివన్ టు సన్ ఆఫ్ దశరథ అలోన్.
1: రమింపచేసేటువంటి ఆత్మకే రామా అని పేరు.
0: ఎవ్రీథింగ్ విచ్ గివ్స్ జాయ్ అండ్ డిలైట్స్ యూ ఈజ్ రియల్లీ రామా.
1: ఈ నామమును దశరథ కుమారుడికి వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
0: దిస్ నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు ద సన్ ఆఫ్ దశరథ బై వశిష్ట.
1: అంతేకాని రామ అంటే కేవలం దశరథ మహారాజు యొక్క కుమారుని యొక్క పేరు కాదు.
0: బట్ ఇట్ ఈస్ రాంగ్ టు కన్ఫైన్ ది నేమ్ ఆఫ్ రామా ఓన్లీ టు
1: సర్వసత్తము, సర్వవ్యాపకత్వము, సర్వేశ్వర్యత్వము, సర్వాంతర్యామి యొక్క తత్వమే ఈ రామా అనేటువంటి పేరుకు తగిన అర్థము.
0: దిస్ నేమ్ రామా ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని ఫెలిసిటీ.
1: ప్రాచేతనుడు అనగా వాల్మీకి 100 కోట్ల శ్లోకములు రామాయణం గారు రచించాడు.
0: వాల్మీకి హ్యాస్ రిటన్ 100 crore స్టాంజాస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రామాయణ.
1: ఈ శ్లోకములను ముల్లోక వాసులకు సమముగా పంచవలనని భగవంతుణ్ణి ప్రార్థించాడు.
0: హీ ప్రే టు గాడ్ దట్ దీస్ స్టాంజాస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 worlds ఈక్వలీ.
1: ఆ భక్తుని అభీష్టమును పురస్కరించుకొని
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది డివోటీ
1: ఈశ్వరుడు లోక లోకములకు 33,33,33,333 శ్లోకాలు భర్జించాడు.
0: గాడ్ డిస్ట్రిబ్యూటెడ్ 33 crores 33,33,333 శ్లోకాస్ టు ఈచ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విధముగా 100 కోట్ల శ్లోకములు పంచినప్పుడు ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: When 100 crore slokas were distributed in this fashion, one sloka was left out.
1: ఈ శ్లోకములో 32 అక్షరములు ఉంటున్నాయి.
0: On the basis of the desire of the devotee,
1: ఈశ్వరుడు లోకములకు 33 కోట్ల

0: one shloka was left out.
1: ఈ శ్లోకములో 32 అక్షరములు ఉంటున్నాయి.
0: There were 32 letters in this shloka.
1: ఈ శ్లోకమును కూడా నువ్వు ముల్లోకవాసులకు సమంగా పంచాలని, దశాక్షరి నామాన్ని 10 అక్షరములుగా ముల్లోకములకు పంచాడు.
0: He wanted to distribute these letters also among the three worlds. 10 each, 3 words he distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే మిగిలి ఉన్నది.
0: This left only 2 letters.
1: ఈ 2 అక్షరములు నామమునే రామ, హరి, హర, కృష్ణ, సాయి అనేటువంటి రూపంలో ఏర్పడుతూ వచ్చాయి.
0: These 2 letters are Rama, Hari, Hara, Sai, Krishna.
1: ఇది ఏ లోకవాసులైనా కూడాను స్మరించవచ్చు, ఏ దేశీయులైనను స్మరించవచ్చు, ఏ వ్యక్తులైనా కూడాను స్మరించవచ్చు.
0: People belonging to any world, any nation, anyone can chant this name.
1: ఇది ఏ తెగకు, ఏ మతములకు, ఏ కులములకు సంబంధించినటువంటిది కాదు.
0: This particular name is not the monopoly of any
1: మానవుడు.
0: It can fill
1: ప్రేమగల మానవుడు,
0: ఎనీవన్ హూ హ్యాస్
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరించటంలో ఏమాత్రం కూడా దోషము లేదు.
0: హూ హ్యాస్ ఎ హార్ట్, హూ హ్యాస్ ఎ లవ్, కెన్ చాంట్ దిస్ నేమ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ వాట్స్ ఎవర్.
1: ఈ నామము యొక్క ప్రభావం చేతనే విషము కూడాను అమృతంగా మారిపోతుంది.
0: ద ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ నేమ్ ఈస్ దట్ ఇట్ కెన్ టర్న్ ఈవెన్ పాయిజన్ ఇంటు నెక్టర్.
1: పవిత్రమైన చరిత్రలు ఎందు మీరా చరిత్ర కూడాను మీరు చదివి ఉండవచ్చు.
0: యు మస్ట్ హావ్ స్టడీ ఇన్ ది హిస్టరీ ఎ స్టోరీ.
1: ఆమె మహారాణి,
0: షీ వాజ్ ఎ క్వీన్.
1: ఆమెకి ఎట్టి భేదము కాని, అహంకారం కాని, అభిమానము లేకుండా ఎందరి మగవారి మధ్య అయినను, ఎందరి రాజుల మధ్య అయినను కృష్ణుని ప్రార్థించుకుంటూ గానం చేసుకుంటూ తన యొక్క ప్రార్థనను మైమరిచి పాడుతూ వచ్చింది.
0: Without having any sense of ego, attachment, pride or arrogance, she used to sing the name of Krishna in the midst of all people and everywhere.
1: దేహాభిమానము కల తన మరది రాణి అయినటువంటి మీరా పరపురుషుల మధ్య చేరి ఇంత విచ్చలవిడిగా పాడుతూ ఈ విధమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నదని ఒక విధమైన అభిమానం చేత అతనిలో ఒక ద్వేషం ఏర్పడింది.
0: Her brother-in-law, who was suffering from the body consciousness in the extreme, felt that Miraj is moving about in the midst of all men, singing the name of Krishna without any fear, and this is not desirable.
1: Sarvabhimanamlu teginchinatvanti Mira.
0: Mira was one who had given up all attachment.
1: Sarvabhimanamlato koodinatvanti vaadu Maradi.
0: Brother-in-law was one who was full of attachments and misunderstanding.
1: Bhakti ki abhimanam emiti, mamakaram emiti.
0: For devotion, it doesn't know any attachment.
1: Bhagavat Tyagamalaku poonukunnatvanti vyaktiki abhimana mamakara ahankaramulu evatram kudalu undakudadu.
0: The one who is filled with devotion to the Lord will not suffer from any attachment, any type of ego.
1: Atti pavitramenti yokka tattvamunu gurtinchukoleinatvanti maradi.
0: Brother in law who could not recognize such a sacred feeling.
1: Tana kulamunaku, tama jatiki, tama rajyamunake avamanam kaliginchutunnadani. అటువంటి స్త్రీ ఉండకూడదని పాలలో విషం కలిపి ఆమెకు అందించాడు.
0: He felt that she was getting a bad name to the nation, to the family and to everyone associated with her. He mixed poison into the milk and gave that to Meera.
1: హృదయమునే అర్పించినటువంటి యొక్క మీరా తాను పుచ్చుకునేటువంటి సమస్త పదార్థములు కూడాను కృష్ణునికి అర్పితము చేసే అది ప్రసాదముగా తాను స్వీకరించేటువంటి అలవాటు.
0: Meera, who had offered her heart itself to Krishna, had the habit of offering anything to Krishna before she partakes.
1: ఈ యొక్క క్షీరమును కృష్ణునికి అర్పితం చేసినప్పుడు ఆ క్షీరములో ఉండేటువంటి విషమంతా కూడాను కృష్ణుడు చేర్చుకుని పరిశుద్ధమైనటువంటి యొక్క క్షీరమును మీరాకు అందించాడు.
0: When this milk was offered to Krishna, Krishna accepted all the poison in the milk and made the milk pure and made Meera drink it.
1: పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులలో ఉండేటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తిని జగత్తునకు చాటే నిమిత్తము నామమునందుండేటువంటి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును ప్రభావమును ప్రజలకు బోధించే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని Meera అందిస్తూ వచ్చింది.
0: Meera underwent this particular experience in order to

0: demonstrate the power and potency of devotion, how it can save people, what splendor, what power this name has.
1: ఈ నామము ఎక్కడ నుంచి వచ్చినది, ఎక్కడ చేరినది, ఎక్కడ ఉచ్చరించుచున్నది అనేటువంటి యొక్క తత్వాన్ని మానవుడు ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్. ఫ్రమ్ వేర్ డస్ దిస్ నేమ్ కమ్, హౌ డస్ ఇట్ అకర్, వేర్ డస్ ఇట్ ఎండ్, వాట్ ఇస్ ఇట్స్ ఆరిజిన్ అండ్ వాట్ ఇస్ ఇట్స్.
1: దీనికి ఆధారము ఆదర్శము భాగవతమే.
0: ది వెరీ బేసిస్ అండ్ ది వెరీ ఐడియల్ ఇస్ ఫౌండ్ ఇన్ భాగవత.
1: బలరామ కృష్ణుడు ఎక్కడ పుట్టారో యశోదకు తెలియదు.
0: యశోద డిడ్ నాట్ నో వేర్ బలరామ అండ్ కృష్ణ వర్ బోర్న్.
1: కానీ తన కుమారుడనే భావించి యశోద వారిని చాపుతూ వచ్చింది.
0: షీ కన్సిడర్ దెమ్ యాజ్ హర్ ఓన్ చిల్డ్రన్ అండ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ప్రొటెక్టింగ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్.
1: వీరిరువురు గోకులంలో నివసిస్తూ వచ్చారు.
0: దే వర్ స్టేయింగ్ ఇన్ గోకులం.
1: మధురలో పుట్టారు.
0: దే వర్ బోర్న్ ఇన్ మధుర.
1: దేవకీదేవి గర్భములో పెరిగారు.
0: దే వర్ ఫాస్టర్డ్ ఇన్ ది వూంబ్ ఆఫ్ దేవకీ దేవి.
1: యశోద ఇంటిలో ఆట ఆడుతున్నారు.
0: దే వర్ ప్లేయింగ్ ఇన్ ద హోమ్ ఆఫ్ యశోద.
1: ఇక్కడ యశోద ఎవరు?
0: హూ ఈజ్ యశోద హియర్?
1: గోకులం ఏది?
0: వాట్ యూ మీన్ బై
1: మధుర ఏది?
0: వాట్ ఈజ్ మధుర?
1: దేవకీదేవి ఎవరు?
0: హూ ఈజ్ దేవకీదేవి?
1: ఈ అన్నింటి యొక్క అంతరార్థమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు,
0: వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్,
1: ఇది పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి చరిత్రంగా రూపొందుతూ వచ్చింది.
0: ఇట్ బికమ్స్ ఎ వెరీ సేక్రెడ్ స్టోరీ.
1: ఈ బలరాముడు మధురలో జన్మించారు.
0: దిస్ బలరామ అండ్ కృష్ణ వర్ బోర్న్ ఇన్ మధుర.
1: ఈ మధుర అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మధుర?
1: నాభిస్థానమే మధుర.
0: ఇట్ ఈస్ ఇన్ నావెల్ దట్ ఈస్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీ.
1: నాదము అనేటువంటి యొక్క దేవకీదేవి యందు ఉద్భవించి ఒక నాడము అనేటువంటి యొక్క నాభి నుండి కూడాను వారు ఆవిర్భవించి
0: దే హావ్ టేకన్ దేర్ బర్త్
1: గోకులము అనే నోరులో చేరి
0: ఇన్ ది సౌ
1: యశోద అనే నాలుక పైన పెరుగుతూ వచ్చారు.
0: అండ్ ది ఎంటర్డ్ ఇన్ టు గోకులం విచ్ మే బి కంపేర్డ్ టు ద మౌత్ అండ్ దే గ్రూ అప్ ఆన్ టంగ్.
1: నాలుకనే యశోద.
0: దిస్ టంగ్ మే బి కంపేర్డ్ టు యశోద.
1: నోరే గోకులము.
0: దిస్ మౌత్ మే బి కంపేర్డ్ టు గోకులం.
1: నాభియే మధురము.
0: ది నేవల్ ఈజ్ మధుర.
1: దివ్య శక్తియే దేవకీదేవి.
0: ద డివైన్ పవర్ ఈజ్ దేవకీదేవి.
1: పవిత్రమైనటువంటి నామములు ఈ యొక్క బలరామకృష్ణుడు.
0: దిస్ బలరామ కృష్ణ ఆర్ ది సేక్రెడ్ నేమ్స్.
1: రామ అనేటువంటిది రమించినటువంటిది. ఏ విధంగా రమించేటువంటిది? మహాబలవత్తరంగా రమించేటువంటిది.
0: ద వన్ విచ్ డిలైట్స్ ఈజ్ రామ అండ్ ద వన్ విచ్ డిలైట్స్ గ్రేట్లీ దట్ ఈస్ రియలీ రామ.
1: మనకు ఈ నామములు మన నాభి నుండి ఆవిర్భవించేటువంటివి కానీ కేవలము నాలుగు నుంచి వచ్చేటువంటివి కాదు.
0: Therefore this name has to emanate from the navel itself, not from the tongue.
1: నాలుక నుండి మనం కాపాడుకోవాలి ఆ నామము.
0: We have to foster it right from the navel stage where it takes its.
1: కానీ స్మరణ మాత్రం నాభి నుండి రావాలి.
0: But the very remembrance must come from the navi, from the navel.
1: కనుక నామస్మరణ అనేటువంటిది నాభి నుండి ఆవిర్భవించి నాలుక పైన నాట్యమాడినప్పుడే అది పవిత్రమైనటువంటి యొక్క నామంగా రూపొందుతుంది.
0: The name becomes a very sacred name when it originates from navel and dances on the tongue.
1: ee naamamu aneetundi daniki artham emiti?
0: What is the meaning of
1: nama?
0: What is the meaning of nama? Nama
1: na a ma e nama.
0: That consists of three. Na a ma.
1: Na a ma.
0: Na a ma.
1: Idi sankhya shastramulandu kudanu idi 7 ga roopondutundi.
0: According to numerology, the science of numerology, it becomes 7.
1: Na anaga 0.
0: Na
1: ami ledu na.
0: Na stands for 0.
1: Inka aa aneetvantidi 2 ani number.
0: Aa stands for 2.
1: Ma aneetvantidi 5 number.
0: Ma stands for number
1: 5. 0 plus 2 plus 5 is equal 7.
0: This 0 plus 2 plus 5 equals 7.
1: Na aa ma. కనుకనే ఈ ఏడింటికి కూడాను సప్తస్వరములు అని పేరు పెట్టారు.
0: This seven stands for the seven swaras.
1: Jagatanta kudanu sangeetamunandu kudanu sa ri ga ma pa da ni idi yedu shabdam.
0: The entire music consists of these seven sounds, sa ri ga ma pa da.
1: Idi sapta swaramulu kudanu.
0: These are the seven sounds also.
1: Suruni yandu undinatundi sapta rangulu kudanu.
0: These are also seven colors found
1: in the sun. Sapta samudramulu kudanu.
0: These are also seven oceans in the world.
1: Divya jnana swarupulainatundi sapta rishulu kudanu.
0: These are also sapta rishis who are the embodiments of wisdom.
1: Kanaka namamu anaga sapta rishulu yokka sambandhamu.
0: This nama stands for the sapta rishis, seven sages.
1: Sapta samudramulani kudanu peru.
0: Seven oceans.
1: Sapta swaramulani kudanu peru.
0: Seven sounds.
1: Kanukane ఈ నామములు చేసేటువంటి వారు సప్త అహము అని అంటుంటారు. ఏడు దినములు చెయ్యాలి.
0: దట్ ఈస్ వై పీపుల్ హూ చాంట్ దిస్ నేమ్ విల్ హావ్ టు డూ ఇట్ ఫర్ సెవెన్ డేస్. సప్తాహ
1: ఈ విధంగా ఉండినటువంటి యొక్క నామతత్వాన్ని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు,
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నామ నామతత్వ
1: మానవుని మనోకమలము.
0: వెన్ యూ లుక్ అట్ ఫ్రమ్ ది అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ బికమ్స్ ది
1: ఈ కమలం పైన మధుకరము అనేటువంటి దుమ్మెద వచ్చి మారుతుంది.
0: ఎ బీ బై నేమ్ మధుకర కమ్స్ అండ్ ల్యాండ్స్ ఆన్ దిస్ లోటస్.
1: మనసునందున్నటువంటి యొక్క మధురమైనటువంటి భావాన్ని రోలేటువంటిది మధుకరం.
0: దిస్ మధుకర బీ ఇస్ ద వన్ విచ్ డ్రింక్స్ అండ్ సక్స్.
1: దీనిని మరొక రీతిగా దీనిని విభజించి మధుకర అని రెండు పదములుగా విభజించినప్పుడు మధు అనగా జలము, కర అనగా సూర్యుని ప్రకాశం.
0: Another way of looking at this word madhukara is to split into two, madhu and kara. Madhu stands for water, kara stands for sun god.
1: Ee kamalamu aneetundi daniki kinda jalamu paina surya kiranamu rendu undinappudu ee kamalam jeevisthundi.
0: This lotus can live when there is water below and sun above.
1: Kanuka mana mano kamalamunaku samrakshinchetundi madhukara jalamu surya kiranamu.
0: The lotus of our heart can be fostered by water and by sun.
1: ఈ సూర్య కిరణములు క్రింద ఉండినటువంటి జలమును పైకి తీసుకొని తిరిగి క్రిందికి పంపుతూ ఉంటాయి.
0: The rays of the sun draws the water and then again sends it.
1: అనగా మనసునకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పంపటము తీసుకోవటము, తీసుకోవటం పంపటం.
0: That means, does this mind has a tendency which is responsible for birth and for death, again birth and death, the cycle.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడు ఇదే రామతత్వంగా మారిపోతుంది.
0: But when they become together one into one, it becomes the principle of Rama.
1: Madhukara, ఇదే రామ.
0: This madhu plus kara, madhukara becomes Rama.
1: Vedanta tattvamunandu tattvam asi annaru.
0: In the Vedantic parlance, this has been described as tattvam asi.
1: తత్ అనగా పరమేశ్వరుడు.
0: తత్ స్టాండ్స్ ఫర్ పరమేశ్వర.
1: త్వం అనగా జీవుడు.
0: త్వం ద ఇండివిజువల్ సోల్.
1: ఈ రెండింటినీ కలుపునదే అసి.
0: ద వన్ విచ్ బ్రింగ్స్ దీస్ టు టుగెదర్ ఈజ్ అసి.
1: కనుక రా ఆ మా రా అనగా పరమాత్మతత్వం.
0: రా స్టాండ్స్ ఫర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పరమాత్మ.
1: మా అనగా జీవాత్మతత్వము.
0: మా ఇండివిజువల్.
1: రెండింటినీ ఏకం చేయనదే ఆ అనేటువంటి కూడిక.
0: దిస్ ఆ బ్రింగ్స్ దీస్ టు టుగెదర్
1: అసి.
0: That is asi.
1: Karaka tattvam asi. Ee jeevaatma paramaatma yokka ekatvamu bodhinchinatvante nama tattvamu.
0: The putting together or bringing together of the supreme soul and the individual soul together is the principle of Rama.
1: Deeniki charitra yandu maroka charitra kuda untunnadi.
0: In history you have got another incident.
1: Okanoka dana samayamunandu Eesharudu gadanathunni okani nirnayinchalani sankalpinchukunnadu.
0: Once upon a time Isvara took a resolution to
1: ganamulanaga devatalu
0: to decide
1: devatalandriki nee oka nayakudu undali.
0: There is a need for finding a leader.
1: Edarikeinappudu oka nayakudu lendi natakame jaragadu.
0: Nothing can be carried on without there being a leader.
1: Kanaka oka nayakunni nimminchalinchabani sankalpinchukunnadu.
0: Isvara decided to find out a leader for gods.
1: Devatalandini samavesha parachi
0: he called the assembly of gods.
1: Yavaru meelo bhu pradakshana cheskoni vastaro variki gadanathi patyam andistanu annadu.
0: Whoever among you can circumambulate the entire earth and come back earliest, he will be given the leadership.
1: ఇందులో ఎవరెవరి వాహనాన్ని వారు ఎక్కి భూ ప్రదక్షిణకు ప్రారంభం చేశారు.
0: Each one of the gods took their vehicle to go around the earth and come back.
1: ఇందులో గణపతి కూడాను ఒక్కడు.
0: గణపతి was also one among them.
1: ఇతని లంబోదరుడు అని పిలుస్తూ వచ్చారు.
0: Another name for Ganapati is Lambodara.
1: గణపతి అని పేరు లేదు.
0: Earlier there was no name like Ganapati.
1: లంబోదరా లంబోదరా అని పిలిచేటువంటి వారు.
0: He was called Lambodara.
1: అతనికి పొట్ట పెద్దది.
0: His belly was big.
1: వాహనము చిన్నది.
0: His vehicle was small.
1: దానిపైన కూర్చొని భూ ప్రదక్షిణకు ప్రారంభించాడు.
0: He had to sit on that small vehicle.
1: మధ్య మార్గంలో నారదుడు ఎదురయ్యి,
0: on his way he met Narada.
1: లంబోదర ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు.
0: Narada questioned him, లంబోదర where are you going?
1: ఈ లంబోదరులకు కోపం వచ్చింది.
0: లంబోదర was very angry with
1: Narada. నేను ఈ చిన్న వాహనాన్ని ఎక్కి ఈ భూ ప్రదక్షిణకు పోతుండే సమయం లోపల ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు.
0: When I was going round the earth with a small vehicle, a single Brahmin came in front of me.
1: పోని అదొక అపశకునము అనుకుందామంటే ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. అది మరొక అపశకునం.
0: ఇట్ వాజ్ అ బ్యాడ్ ఎనఫ్ వుమన్, బట్ యాడెడ్ టు ఇట్ హీ క్వశ్చన్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్, విచ్ ఇస్ అనదర్ బ్యాడ్ వుమన్.
1: కనుక నా కార్యం పూర్తి భిన్నం జరిగిపోతుంది, అనుకూలం కాదని విశ్వసించుకున్నాడు.
0: He resolved that his mission would not be successful.
1: తండ్రి ఆజ్ఞను నేను నెరవేర్చలేకపోతాను అనుకున్నాడు.
0: He felt that he was not going to fulfill the mission of the father. He was extremely sad.
1: నారదుడు మరింత దగ్గరికి వచ్చి నవ్వుతూ, లంబోదర నీ ప్రయాణం నాకు తెలియంది కాదు, పోతున్నావు, కానీ శృతి ప్రమాణాన్ని నీవు అనుసరించినప్పుడే నీకు విజయం చేకూరుతుంది అన్నాడు.
0: నారదా కేమ్ క్లోజ్ విత్ ఎ స్మైల్. హీ సెడ్, well I know your mission, but only when you follow the creation and its principle you are likely to succeed.
1: Pramana yemiti,
0: what is the secret of creation?
1: Samasta srutulu endukudanu divyamainatundi yokka namatattvame yerpadutu vachindi.
0: All these srutis,
1: rigveda yajurveda samaveda adharmana vedamlandu kudanu namame pradhanamu namame moolamu ani.
0: All the srutis, scriptures, vedas are all based upon name. That is the very important thing.
1: ఒక మర్రి విత్తనమునందు గొప్ప వృక్షము ఏ రీతిగా ఇమిడి ఉన్నదో,
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ట్రీ బానియన్ ట్రీ ఇస్ హిడెన్ ఇన్ ఎ స్మాల్ సీడ్,
1: ఒక్క నామమునందునే సమస్త ప్రపంచం కూడా ఇమిడి ఉంటున్నది.
0: సిమిలర్లీ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ హిడెన్ ఇన్ ద నేమ్.
1: ప్రపంచం వేరు, నామం వేరు కాదు.
0: దేర్ఫోర్ నేమ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్.
1: నీవు నామాన్ని ప్రదర్శించి చేసినట్టే ప్రపంచమునే ప్రదక్షిణ చేసిన వాడవుతావు అన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ గో రౌండ్ ద నేమ్, యూ విల్ హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ఒకవేళ దేవతలు ఏమైనా దీనిని అంగీకరించకపోతారేమో, నేను దానికి సాక్షి అన్నాడు.
0: యూ మే థింక్ దట్ ది గాడ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు అగ్రీ ఫర్ దిస్, ఐ విల్ బి ఎ విట్నెస్.
1: నేను విట్నెస్ గా వస్తానన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ విట్నెస్.
1: సరే నారద, ఆ నామం ఏమిటి చెప్పమన్నాడు.
0: గణేష్ ఆస్క్డ్, ప్లీజ్ లెట్ మీ నో వాట్ దట్ నేమ్ ఈజ్.
1: నేను చెప్పినట్టు చేసేటట్టుగా ఉంటే ఆ నామం నీకు చెప్తానన్నాడు.
0: ఐ విల్ గివ్ యూ ది నేమ్ ఓన్లీ ఇఫ్ యూ కెన్ ఫాలో మై వర్డ్.
1: తప్పక శిరసా వహిస్తానన్నాడు.
0: ఇంప్లిసిట్లీ ఐ విల్ ఒబే.
1: రా మా అని రాసి దానిని చుట్టి తిరిగి వెనక్కి వెళ్లాడు.
0: యు రైట్ రా మా, గో అరౌండ్ ఇట్ అండ్ దెన్ యూ గో టు యువర్ పేరెంట్స్.
1: ఈ ప్రపంచమంతా రమించినటువంటిది ఈ యొక్క నామమే.
0: This entire world is delighted.
1: ఈ ప్రపంచమంతా కూడాను ఈ నామమునందే ఈమిడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఆల్సో ఎంబెడెడ్ ఇన్
1: నామం. ప్రదక్షిణే ప్రకృతి ప్రదక్షిణ అన్నాడు.
0: గోయింగ్ రౌండ్ దిస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఈ విధంగా నారదుని యొక్క ఉపదేశమును పురస్కరించుకుని దానిని అనుసరించి తిరిగి వెనక్కు వెళ్లాడు.
0: ఇన్ ట్యూన్ విత్ దిస్ ప్రిన్సిపల్ హీ వెంట్ రౌండ్ ది నేమ్ అండ్ హీ వెంట్ టు ది పేరెంట్స్.
1: ఈ మహత్తరమైనటువంటి అంతరాత్మను గుర్తించినటువంటి వాడు ఒకటి చేత ఆనాటి నుండి లంబోదరునకు గణపతి అని పేరు పెట్టారు. అన్ని గణములకు పతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు పెట్టారు.
0: యాజ్ గణేష వాజ్ వన్ హూ హ్యాడ్ దట్ ఎక్స్ట్రాడినరీ విజ్డమ్, హీ వాజ్ మేడ్ ది లీడర్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ అండ్ ది నేమ్ వాజ్ గివన్ గణపతి.
1: కనుక ఏ కార్యము ప్రారంభించినప్పటికీ,
0: బిఫోర్ కమెన్సింగ్
1: దేవతా పూజలు ప్రారంభించినప్పటికీ,
0: బిఫోర్ స్టార్టింగ్
1: దేవతలకందరికీ అధిపతి కనుక మొట్టమొదటి నీ పూజ జరుగుగాక అని తండ్రి ఆశీర్వదించాడు.
0: ఫాదర్ బ్లెస్డ్ హిమ్, యూ విల్ బి వర్షిప్డ్ బిఫోర్ ఎనీ వర్క్ ఈజ్ స్టార్టెడ్ ఆర్ ఎనీ వర్క్ ఈజ్ అండర్టేకెన్.
1: కనుక ఏ శుభకార్యాన్ని మనం ప్రారంభించినప్పటికీ గణపతి పూజ చేయటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది.
0: దట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ undertaking the worship of Ganapati before starting
1: anyone. Siddhi Ganapati, Buddhi Ganapati ani kuda maroka peru.
0: Another set of names for Ganapati is Siddhi
1: Mahabuddhi Vantudata.
0: He is an extremely intelligent
1: Siddhi person. Buddhi atani yokka shaktulu.
0: Siddhi and Buddhi are the powers of Ganapati.
1: Ilanti shakti samarthyamulu kaliginatundi vaadu okata cheta samasta karyamulaku ye vignamulu sambhavinchakunda avignamu gavincheetundi vaadu Vigneshwarudu.
0: As Ganapati is one who has this extraordinary powers, he can take care to see that no obstacle
1: adipathyam deni nundi manaku labhinchindi.
0: How is it that he got this
1: naamam chetane labhinchindi?
0: He got it by the name.
1: ఈ నామం ఎంత మహత్తరమైనదో మీరు చక్కగా విచారించవచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ ద నేమ్.
1: ఈ నామంలో అగ్ని, సూర్య, చంద్రాదులు నివసించేటువంటి వారు.
0: ఇన్ దిస్ నేమ్ లివ్ ది గాడ్స్ ఆఫ్ ఫైర్, సన్ అండ్ మూన్.
1: అయితే ఇవి కూడా ఏదో ఒక రెండు పదార్థముల యొక్క చేరిక చేతనే సంభవించాయి.
0: బట్ ఈవెన్ దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ ఎంటిటీస్, టూ ఆబ్జెక్ట్స్.
1: ఇది వైజ్ఞానికంగా కూడా విశ్వసించవలసినటువంటి విషయం.
0: వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ అండ్ బిలీవ్ ఈవెన్ సైంటిఫికల్లీ.
1: కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొక్క సూర్యుడే మార్చి భస్మం గావిస్తున్నాడు జగత్తును.
0: సన్ గాడ్ హూ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్ ఈజ్ స్కార్చింగ్ ది
1: ఇలాంటి సూర్యుని కన్నటువంటి తల్లి ఎవరు, తండ్రి ఎవరు?
0: హూ ఈజ్ ది మదర్ ఆఫ్ ది సన్ గాడ్?
1: ఇంకా వారు ఎంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారుగా ఉండాలి?
0: వాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ దేవుడ్ హ్యాడ్.
1: ఎంత తీక్షణమైన శక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి?
0: వాట్ ఎక్స్ట్రాడినరీ,
1: ఎంత తేజోవంతులుగా ఉంటుండాలి?
0: హౌ రెస్ప్లెండెంట్ షుడ్ దే హావ్ బీన్.
1: ఇంకా అగ్ని,
0: అగ్ని
1: ముట్టిన తక్షణమే మనం భస్మం చేస్తుంది.
0: ఫైర్ బర్న్స్ ది మూమెంట్ యు టచ్ ఇట్.
1: ఈ అగ్నిని కన్నటువంటి తల్లి ఎవరు?
0: హూ ఇస్ ది మదర్ హస్ గివెన్ బర్త్ టు దిస్ ఫైర్?
1: ఆ తండ్రి ఎవరు?
0: హూ ఇస్ ది ఫాదర్?
1: ఇరువురు సంయోగం చేతనే కదా సంభవిస్తుండాలి.
0: It is only by a union of these two can they have given birth to this.
1: Inga chandrulu sita rasi ani peru.
0: One name given for moon is the very embodiment.
1: Enno lakshana mai duram nandu unnapude manaku chaala challaga haayiga untuntadi.
0: Even when moon is at a distance of lakhs,
1: atanu samipinchinappudu inga enta challaga manchu gaddavale manam tayar avutam.
0: When we really approach moon, we would be freed into a ball of ice.
1: Kanna tali inga enta manchu gaddiga untundali.
0: The mother who has given birth, how
1: ఇతని తండ్రి ఇంకెంత చల్లటి వాడిగా ఉంటుండాలి?
0: హౌ కూల్ వుడ్ ది ఫాదర్ బి?
1: ఇవన్నీ కూడా మనం చక్కగా విచారణ చేస్తే,
0: వెన్ యూ ఎగ్జామిన్ అండ్ ట్రై,
1: తేజోవంతుడు,
0: ది రెస్ప్లెండెంట్ వన్,
1: ప్రకాశవంతుడు,
0: ద వన్ హూ ఇస్ షైన్,
1: ప్రజ్ఞానవంతుడు,
0: ద వన్ హూ ఇస్ విజ్డమ్,
1: హృదయం కలవాడు,
0: ద వన్ హూ హస్ గాట్ ఎ కూల్
1: హార్ట్,
0: ఇట్ ఇస్ ఓన్లీ గాడ్.
1: కాబట్టి ఈ మూడింటికి నీ తల్లి, తండ్రి భగవంతుడే.
0: Therefore, for all these three entities, God is
1: the parent. Samastamu bhagavantunu nundi aavirbhavinchinatundi.
0: Everything has emanated from God.
1: Kani samanyamaina manavulu,
0: but ordinary
1: prakrutamainatundi oka padarthamlu oka vicharana salputu pothunnare kani,
0: they are only trying to understand
1: samasta padarthamulaku aadharamu.
0: But the one who is the very basis,
1: moolamu,
0: very root,
1: ఏది అనేటువంటి ఒక స్విచ్యాన్ని విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: ది వెరీ ఫౌండేషన్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద వెరీ బేసిస్.
1: ఆధారం లేని ఆధేయం ఉండడానికి వీలు కాదు.
0: హౌ కెన్ దెర్ బి ఎనీథింగ్ వితౌట్ దెర్ బీయింగ్ ఎ ఫౌండేషన్?
1: ఈనాడు సైంటిస్ట్ కూడా ఏదో ఒకటి ఆధారం ఉన్నది అని ఒక ప్రయత్నం పూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు.
0: Even scientists are coming to the conclusion that there is something as the basis for the
1: denikaina okati aadharam unde cheyali.
0: For everything there must be something as the very basis.
1: Ee cup ikkada nichinnatte deeniki table aadharanga untundali.
0: If you say for this cup the basis is the table,
1: ee table ku oka vedika aadharanga untundali.
0: The table is standing,
1: ee vedikaku oka bhoomi aadharanga untundali.
0: The stage is based upon
1: ee okadaniki okati aadharam. That ee aadharame lekapothe aadheyame undadaniki veelu kaadu.
0: That is how for everything there is something as the
1: aadharame naamamu, aadheyame lokamu.
0: Therefore the basis is the name and the manifestation of that
1: samasta prapancham kudanu నామము అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ నేమ్.
1: చేత ఎంత కఠినమైనటువంటి, ఎలాంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి యొక్క రూపాన్నైనా మనం చేపట్టవచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ థింగ్ త్రూ నేమ్, త్రూ టంగ్.
1: ఈ కొద్ది మంది ప్రజల లోపలనే కొన్ని గుర్తులు చెప్పి ఒక వ్యక్తిని పట్టమంటే ఇది చాలా కష్టమవుతుంది.
0: దేర్ ఆర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్, If you want to identify a person by some features, it is difficult.
1: కనుక రూపాన్ని పట్టి మనం అతన్ని పట్టడానికి చాలా కష్టమవుతుంది.
0: It is difficult to identify a person on the basis of
1: ఒక నామం ఆధారం చేసుకుంటే.
0: If you base on the name,
1: ఓ పలాని రామయ్య పలాని కృష్ణయ్య అంటే ఇంతమంది లోపల కూడా తాను లేచి నిల్చుకుంటాడు.
0: If you call such and such రామయ్య ఆర్ కృష్ణయ్య, the person will immediately stand up and say,
1: కనుక ఈ నామము సులభంగా పట్టుతుంది గాని రూపం ఏమాత్రం కూడా నువ్వు కొంచెం పట్టడానికి చాలా కష్టమవుతుంది.
0: దట్ ఈస్ హౌ నేమ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్ రాదర్ దాన్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్.
1: అదే విధముగానే భగవంతుని మనం ఆశ్రయించాలనుకున్నప్పుడు, భగవంతుని మనం చిక్కించుకోవాలనుకున్నప్పుడు, భగవంతుని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అతని నామే అతని రూపానికి తగినటువంటి మార్గం.
0: దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ షెల్టర్ అండ్ గాడ్ గెట్ హోల్డ్ ఆఫ్ గాడ్ and get possession of God.
1: ee naam nirantaram mangalakaramainatundi naamam.
0: Name is the most auspicious entity also.
1: Prapanchamulo prati manavudu kudanu moodu rakamainatundi raatrulanu gaduputhunnadu.
0: Every human being is spending three types of nights.
1: Okati chandruni raatri.
0: One is the night associated with moon.
1: Rendavadi cheekati raatri.
0: The other is associated with darkness.
1: మూడవది చీకటి వెన్నెల కలిసినటువంటి రాత్రి.
0: The third one is a combination of darkness and moon.
1: ప్రతి మానవుడు కూడాను ఈ మూడు రకములైనటువంటి రాత్రులను అనుభవిస్తున్నాడు.
0: Every human being is experiencing these three types of nights.
1: కానీ వీటి అన్నింటికంటే కూడాను ఒక పవిత్రమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక రాత్రి మరొకటి ఉంటుంది.
0: But there is one special night which is unique.
1: అదే శివరాత్రి.
0: That night is శివరాత్రి.
1: అనగా మంగళకరమైనటువంటి నామము చేత ఆ రాత్రిని గడిపినటువంటిది శివరాత్రి.
0: దట్ నైట్ విచ్ ఇస్ స్పెండ్ విత్ ఎ సేక్రెడ్ నేమ్ మే బి కాల్డ్ ఎ శివరాత్రి.
1: అనగా రాత్రి అంతయి కూడాను మంగళకరమైనటువంటి నామము చేతనే తన యొక్క రాత్రిని పూర్తి గడుపుకోవాలి.
0: దట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ టు స్పెండ్ ది ఎంటైర్ నైట్ విత్ సేక్రెడ్ నేమ్ బీయింగ్ చాంటెడ్.
1: కానీ కలి ప్రభావం చేత
0: but on account of the impact of
1: ఈనాడు శివరాత్రులు
0: శివరాత్రి దీస్ డేస్
1: ఏదో ఒక విధమైనటువంటి యొక్క జాగరణ చేయాలని
0: టు హ్యావ్ నైట్ విజిల్
1: మూడు సినిమాలకు పోయి జాగరణ చేస్తారు.
0: దే గో టు త్రీ సినిమాస్
1: ప్యాకాటలాడుకుంటూ జాగరణ చేస్తారు.
0: దే గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ స్పెండ్ ది
1: డ్రామాలో చూసుకుంటూ ఒక ప్రాక్టీస్ చేస్తారు.
0: దే ఆల్సో సీ ద డ్రామా అండ్ అబ్జర్వ్ ది నైట్ విజిల్.
1: అది శివరాత్రి కాదు.
0: బట్ దట్ కెనాట్ బి కాల్డ్ శివరాత్రి.

0: Can you call it a vigil by spending the entire night playing cards?
1: చేపలకొరకునై చెరువులో చరళ్ళు పొంచిచూచడి దుష్టి ముక్తి కగున.
0: కెన్ ది క్రేన్ విచ్ ట్రైస్ టు క్యాచ్ ఫిష్ ఇన్ ద ట్యాంక్ బి కాల్డ్ ఎ మెడిటేషన్ ఆస్పైరింగ్ ఫర్ లిబరేషన్?
1: తప్ప సారాయి త్రావి తరమేను మరచిన తన్మయత్నమగున.
0: ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ డెడ్ డ్రంక్ and loses consciousness, can you call it real meditation?
1: Bharya pai aligiyu pastu parundina adi goppa upasana guna.
0: If a person quarrels with a wife and fasts the night, can you call it real fasting?
1: Ivanni upasana kaadu, dhyanam kaadu, jagaranalu kaavu.
0: This cannot be called real fasting.
1: Yedi jagarana?
0: What is real
1: jagarana? Chanamanakkudunu దైవ భావము తప్ప ఎట్టి భావములు లేకుండా రాత్రి అంతయకుడను భగవత్ చింతన చేసినటువంటిదే జాగరణ.
0: రియల్ విజిల్ విల్ బి ఓన్లీ వెన్ ఎ పర్సన్ స్పెండ్స్ ది ఎంటైర్ నైట్ చాంటింగ్ అండ్ రిమెంబరింగ్ ద డివినిటీ అండ్ ది డివైన్ గ్లోరీస్.
1: కనుకనే ఇది ఏ శివరాత్రి అని. శివతత్వము చేత శివం అనగా మంగళము, ఈశ్వరుడని కాదు.
0: శివ స్టాండ్స్ ఫార్ ఆస్పిషియస్నెస్.
1: భగవంతునికి అనేక పేర్లు ఉంటున్నాయి.
0: There are a number of names given to God.
1: Hari ki harunaku etti bhedamu ledu.
0: There is no difference whatsoever between Hari and Hara.
1: Idi vaishnavulu seivulu ani kevalam manavulu sankuchitamainatundi bhavam cheta erparchukunnare kani bhagavantuniki alanti kula mata bhedamu ledu.
0: All these differences are based upon the narrow mindedness of the people concerned, but God has no difference whatsoever.
1: Bhagavantunu okkade.
0: There is only one God.
1: Aneka namamulu,
0: names are many,
1: అనేక రూపములు ఉండవచ్చును.
0: Forms may be many,
1: కానీ దివ్యత్వం ఒక్కటే.
0: But divinity is one.
1: చాలా మంది తిరుపతికి వెళుతుంటారు.
0: A number of people go to Tirupati.
1: వైష్ణవులు వెళుతుంటారు. ఓ వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అంటారు. అది వాళ్ళకి అల్పతృప్తి.
0: శ్రీ వైష్ణవైట్స్ గో అండ్ ప్రే వెంకటరమణ, దట్ ఈస్ ఫర్ దేర్ ఓన్.
1: రమణ అనగా వైష్ణవులు.
0: రమణ స్టాండ్స్ ఫర్ శ్రీ వైష్ణవైట్స్.
1: వాళ్ళు మూడు నామాలు పెట్టేటువంటి వారు.
0: దే విల్ హ్యావ్ దే మార్క్ త్రీ.
1: శైవులు వెళతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైట్స్ కాల్ వెంకటేశ్వర వెంకటేశ్వర.
1: వాళ్ళకి ఈశ్వర అంటే అది ఒక అల్పతృప్తి.
0: దే అసోసియేట్ ది వర్డ్ ఈశ్వర విత్ ఇట్ అండ్
1: వీళ్ళ మూడు నామాలు నిలుచుకుంటే వాళ్ళు మూడు నామాలు పండుకుంటాయి.
0: దీస్ త్రీ లైన్స్ ఇఫ్ దే ఆర్ హారిజాంటల్ ది అదర్ త్రీ ఆర్ వర్టికల్.
1: ఇదే వ్యత్యాసం.
0: All the difference lies only in this.
1: ఉన్న వెంకటేశ్వరుడు ఒక్కడే.
0: But there is only one వెంకటేశ్వర.
1: వెంకటరమణ అన్న వెంకటేశ్వర అన్న ఒక్కటే.
0: Call him by the name వెంకటరమణ or వెంకటేశ్వర, it is the same one person.
1: ఇంతే కాకుండా వైష్ణవులు,
0: it is not merely this.
1: విష్ణువుకు శంఖము చక్రము గద పద్మము అని నాలుగు ఉంటుండాలి అని భావిస్తారు.
0: వైష్ణవైట్స్ థింగ్ దేర్ ఆర్ ఫోర్ ఇన్సిగ్నియా, ది కాంచ్, ది మేస్, ది లోటస్.
1: శంఖమనగా శబ్దము.
0: దిస్ కాంచ్ స్టాండ్స్ ఫర్ సౌండ్.
1: సమస్త శబ్దం కూడా భగవంతుని యొక్క హస్తములో ఉంటున్నది.
0: సౌండ్ ద డిస్క్ ఈజ్ రిప్రజెంట్.
1: ఈ కాలం కూడా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుంది.
0: టైమ్ ఈజ్ ఆల్సో అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: పద్మము,
0: లోటస్
1: అనగా హృదయములు.
0: దట్ స్టాండ్స్ ఫర్
1: సర్వుల హృదయములు కూడా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటున్నాయి.
0: గాడ్ కంట్రోల్స్ ఆల్ హార్ట్స్.
1: గద,
0: the other is mace,
1: anaga balamu,
0: it stands for power.
1: ee yokka balamulanta kudanu sarva balamulu kudanu bhagavantuni hastam nande untunnadi.
0: All these powers are within the palm of God.
1: idi vishnu yokka angamulaku vishnu yokka aayudhamulaku undinatundi antarathamu.
0: This is the inner meaning of the weapons wielded by Vishnu.
1: inka eeshwarunaku oka chetulo damarakamu.
0: You take Ishwara,
1: oka chetulo shankhamu.
0: There is damaraka, there is shanku or conch.
1: Damaraka managa shabdamu.
0: Damaraka stands for
1: oka chetulo trishulamu.
0: In another hand, ee
1: trishulam anaga emiti? Moodu.
0: This trident stands
1: past, present and future. గడిచి పోయినటువంటిది, ఉన్నది, రాబోయేటువంటిది. ఈ మూడింటి యొక్క కాలం యొక్క స్వరూపం.
0: ఇట్ హస్ గాట్ త్రీ థింగ్స్ రిప్రజెంటింగ్ ది పాస్ట్.
1: కాబట్టి ఈశ్వరుని చేతిలో కూడా శబ్దము కాలము ఉంటున్నాయి.
0: సిమిలర్లీ ఈవెన్ ఈశ్వర కంట్రోల్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ బోత్ సౌండ్ అండ్ ఆల్సో టైమ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వము విచారించినప్పుడు ఏ యొక్క దేవతని అందు కూడా సర్వశక్తులు ఒక్కటే.
0: ఇఫ్ ఓన్లీ ఎగ్జామిన్స్ కేర్ఫుల్లీ ఆల్ ది గాడ్స్ హ్యావ్ ది సేమ్ పవర్.
1: కనుకనే భగవంతుణ్ణి

0: That is why God has been described as the one who is master.
1: Saptaishwaryamayi Sadashivamayi.
0: He is the one who commands all the
1: Sadashivamayi. Nirantaramu Mangalakaramaitunte.
0: He is auspicious all the while, every time, always. This is the name given to God.
1: Itti namamunu aadharam chesukone,
0: based upon this name,
1: bedhamulanu nirmoolam chesi,
0: giving up all the differences,
1: bhagavantuni smarinchi,
0: remembering God,
1: janmanu saarthakam gaavinchukomane,
0: sanctifying life,
1: ilanti pavitramaina parvadinamulu bharatiyulaku erpadutu vachinavi.
0: All these auspicious days occur in the history of Bharat in order to sanctify all the
1: people. సర్వులయందు నివాసము చేసేటువంటి దైవము ఒక్కడే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ రిసైడ్స్ ఇన్ ఆల్ హార్ట్.
1: అతని పేరే హృదయవాసి.
0: హిజ్ నేమ్ ఈజ్ ది డ్వెల్లర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: హృదయమునకు
0: ఫర్ ది హార్ట్
1: మనసునకు ఉండినటువంటి వ్యత్యాసం యోచించాలి.
0: యూ హావ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్.
1: హృదయమనగా గుండె అంటారు.
0: హార్ట్ రెఫర్స్ టు
1: ఈ గుండె దేహమునకు సంబంధించినటువంటిది.
0: This, there is a physical heart associated with body.
1: ఈ గుండె రక్తమును చక్కగా పరిశుద్ధపరిచి దేహములో సర్వత్రా కూడా వ్యాపింపచేస్తుంది.
0: This physical body helps circulation of blood, purifying it all the while.
1: కానీ మనసు దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: But mind is not associated with the physical body.
1: మనసు దేహముతో లేదు.
0: Mind is not with the body.
1: దేహమునకు అతీతమై ఉండేటువంటిది మనస్సు.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది ఫిజికల్ బాడీ.
1: కనుకనే మనోమూలం విధం జగత్తు జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై మైండ్ పర్వేడ్స్ ద ఎంటైర్ వరల్డ్.
1: కనుక దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ హృదయం
1: అనేటువంటిది కేవలం దేహానికి మాత్రమే సంబంధించింది.
0: బట్ దిస్ ఫిజికల్ హార్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: బుద్ధి మేధస్సు అనే రెండు పదములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ అదర్ టూ నేమ్స్ బుద్ధి అండ్ మేధస్సు.
1: ఈ మేధస్సు అనగా
0: దిస్ మేధస్సు మీన్
1: సర్వేంద్రియములను కూడా ఒక విధమైనటువంటి కంట్రోల్ చేసేటువంటిది.
0: దిస్ ఈస్ వన్ అరిగించేటువంటిది. దిస్ ఈస్ వన్ పవర్ విచ్ కంట్రోల్స్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్.
1: కంట్రోల్ రూమ్ అంటారు దీన్ని.
0: దిస్ మే బి కాల్డ్ ఎ కంట్రోల్ రూమ్.
1: కానీ బుద్ధి దేహానికి సంబంధించినటువంటిది కాదు.
0: బట్ దిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: ఈ మేధస్సు ఇంద్రియములతో కూడినటువంటిది.
0: దిస్ మేధస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు. ఇంద్రియాలకు అతీతమైనటువంటి బుద్ధి.
0: దట్ ఈస్ వై బుద్ధి హెస్ బీన్ డిస్క్రైబ్ టు ట్రాన్స్లేట్.
1: నా బుద్ధి ఏమో చేస్తున్నారని తలం చూపుతారు. దేహంలో లేదు బుద్ధి.
0: పీపుల్ థింక్ దట్ హిస్ బుద్ధి
1: దేహానికి అతీతమైనటువంటిది బుద్ధి.
0: ఇట్ ఆల్వేస్ ట్రాన్స్లేట్.
1: కనుక మనోబుద్ధులు రెండు కూడాను ఆత్మ యొక్క ప్రకాశములే కాని దేహములకు సంబంధించినటువంటివి కాదు.
0: దేర్ఫోర్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ represent atma and not associated with the body as such.
1: Kanuka manavudu manassu manassu manassani kevalam dehamunaku sambandhinchinatundi manasuga bhavistunnaru. Idi kevalamu sankalpalato kudina manasu.
0: What man calls as mind is only a thought process. It is not the real mind.
1: Dinni sankalpa vikalpaatmakam manaha annaru. Idi manassu anetundi sankalpa vikalpalato kudinatundi.
0: This mind is associated with the thought processes.
1: కానీ దేహములకు అతీతమైనటువంటి మనస్సు.
0: బట్ ది మైండ్ విచ్ ట్రాన్సెండ్స్ ది ఫిజికల్ బాడీ.
1: దివ్యత్వంతో కూడినదే కనుక
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఈ మనోనాశనము చేతనే దివ్యత్వాన్ని పొందుకలుగుతున్నాడు.
0: ఓన్లీ బై డిస్ట్రాయింగ్ ది మైండ్ యూ కెన్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: సంకల్పాలకు అతీతమైనటువంటిగా ఉండేటువంటి మనసే ఆత్మ ప్రతిబింబం.
0: The mind which transcends the thought processes is a reflection of atma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
0: A combination of all these three things.
1: ఇది ఏమిటి? వస్త్రము.
0: What is this? This is a cloth.
1: ఇది వస్త్రము కాదు, దారముల యొక్క చేరిక.
0: This is not cloth, bundle of threads.
1: ఇది దారముల చేరిక కాదు, ప్రత్తి.
0: Not bundle of threads, but cotton.
1: ప్రత్తి, దారములు, వస్త్రములు ఒకటిగానే ఉంటున్నాయి.
0: Cotton, bundle of threads and cloth are one and the same.
1: అదే రీతిగానే ఆత్మ, మనసు, బుద్ధి మూడింటి యొక్క చేరిక ఒక్కటే.
0: Similarly, the world, ఆత్మ, బుద్ధి and మనస్, they are represented in
1: one thing. ఇది అహంకారం, అభిమానములకు అతీతమైనటువంటివి.
0: This transcends all the ego sense, attachment and such other human
1: అహం అని కూడా చెప్పవచ్చు.
0: This may be also called aham.
1: Aham managa telivi.
0: అహం స్టాండ్స్ ఫర్ కాన్షియస్నెస్.
1: కనుక ఈ ఆత్మ అనేటువంటి తత్వంలో అహం అనేటువంటిది ఒక విధమైన చైతన్య రూపంగా ఉంటాయి.
0: ఇన్ ఆత్మ కాన్షియస్నెస్ లివ్స్ యాజ్ అహం.
1: అహం ఆకారంతో కూడినప్పుడు అహంకారంగా మారిపోతుంది.
0: వెన్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫార్మ్,
1: అహంకారమునకు అహముకు ఉండినటువంటి వ్యత్యాసం మనం గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఫైండింగ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్
1: ఆకారమే అహం అనుకోవటం అహంకారము.
0: కన్సిడరింగ్ ది ఫార్మ్ యాజ్ ఐ, దిస్ ఇస్ అహంకారం.
1: ఆకారములకు అతీతమైనటువంటి అహం.
0: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ ది ఫార్మ్ ఇట్ బికమ్స్ అహం.
1: ఆకారాన్ని విస్మరించినటువంటిది,
0: దట్ ఈస్ గివింగ్ అప్,
1: ఆకారాన్ని త్యజించినటువంటిది
0: గివింగ్ అప్ ది ఫార్మ్.
1: అహం, అహం బ్రహ్మాస్మి.
0: దట్ అహం ఈజ్ బ్రహ్మ ఇట్ సెల్ఫ్.
1: బ్రహ్మ అనగా ఆత్మ అనగా రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ మే
1: కన్వేమిటి.
0: వాట్ యూ మీన్ బై బ్రహ్మ?
1: సర్వులు ఎందు ఉండినటువంటి చైతన్యమే బ్రహ్మ.
0: ది కాన్షియస్నెస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బ్రహ్మ.
1: దానినే కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్.
1: దేహమునందు ఉండేటువంటి దానిని ఆత్మ అంటారు.
0: వాట్ ఈజ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్
1: దానిని కాన్షియన్స్ అంటారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: కాబట్టి కాన్షియన్స్ కు కాన్షియస్నెస్ కు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ రికగ్నైజింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియన్స్.
1: ఆ కాన్షియస్నెస్ యొక్క ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే కాన్షియన్స్.
0: కాన్షియన్స్ ఇస్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇవి కట్టగడబడి దేహాన్ని త్యజించినప్పుడు రెండు ఒక్కటైపోతాయి.
0: వెన్ యు గివ్ అప్ ది బాడీ దీస్ టూ టుగెదర్ బికమ్ వన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సర్వత్రా గాలి నిండి ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎయిర్ ఎవ్రీవేర్.
1: మనం ఒక బెలూన్ తీసి గాలిని నింపినాము.
0: యు ఫిల్ ఎ బెలూన్ విత్ ఎయిర్.
1: ఆ నింపి దానిని గట్టిగా త్రాడు కట్టేశారు.
0: యు హావ్ టైడ్ ఇట్స్ మౌత్.
1: అయితే సర్వత్రా ఉండేటువంటి గాలి సర్వవ్యాపకంగా సంచరిస్తుంది.
0: ద ఎయిర్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఫ్రీలీ సర్క్యులేటింగ్.
1: బెలూన్ లో చేరినటువంటి గాలి ఒక్క దగ్గరనే స్థిరమైపోయింది.
0: బట్ ది ఎయిర్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ బెలూన్.
1: ఇది కేవలము ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఆత్మ ప్రిన్సిపల్ అసోసియేటెడ్ విత్ వన్.
1: అనేకత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం.
0: ద అదర్ వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ ది పీపుల్.
1: సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది ఆమ్నిషియెంట్ ఆత్మతత్వం.
1: ఇది భూతాత్మ.
0: ద వన్ ఈజ్ ఆత్మ అసోసియేటెడ్ విత్
1: అది పరమాత్మ.
0: ది అదర్ వన్ ఈజ్
1: పరమాత్మకు భూతాత్మకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది
1: భూతాత్మలో కొంతవరకు మాత్రమే ఈ గాలి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ది బెలూన్ దేర్ ఇస్ ఓన్లీ ఇందులో ఉన్న గాలి
1: పరమాత్మతో ఐక్యం కావాలన్నప్పుడు ఏం కావాలి?
0: ఇఫ్ యూ వాంట్ టు మర్జ్ దిస్ ఇండివిజువల్ సోల్ ఇన్ పరమాత్మ,
1: ఇందులో బెలూన్ లో ఊదినటువంటి గాలిని ఇంకా ఊదుతూ ఊదుతూ ఊదుతూ పోతే ఒక్కతూరి బెలూన్ బస్ట్ అయిపోతుంది. అందులో ఉన్నటువంటి గాలి ఒక పరిమితమైనటువంటి గాలి అనంతమైన గాలిలో ఏకమైపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ పంపింగ్ ఎయిర్ ఇన్ టు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బర్స్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు ది ఎయిర్ అవుట్ సైడ్.
1: మన దేహమే ఒక బెలూన్.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బెలూన్.
1: దీంతో నాది నా వారు అనేటువంటి ప్రేమను సంకుచితంగా నింపుకుంటున్నాం.
0: వీఆర్ filling ourselves with the air of myself and my people.
1: అందరియందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి ప్రేమ తత్వాన్ని నింపుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసరీ టు ఫిల్ అవర్ సెల్స్ విత్ లవ్ విచ్ ఇస్ బ్రాడ్ మైండెడ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని నింపుకుంటూ నింపుకుంటూ నింపుకుంటూ పోయేటప్పటికే ఈ సంకుచితమైనటువంటి భావము బస్ట్ అయిపోతుంది.
0: యాజ్ యూ గో ఆన్ ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ ది
1: అనంతమైన ప్రేమలో ఇది లీనమైపోతుంది.
0: దిస్ విల్ మర్జ్ ఇన్ టు ఇన్ఫినిట్ లవ్.
1: దీనిని ముక్తి, మోక్షము, లిబరేషన్ అని అనేక పేర్లుగా చెప్పుకుంటూ వస్తారు.
0: ది సేమ్ థింగ్ హస్ బీన్ కాల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ నేమ్స్ కాల్డ్ ముక్తి, మోక్షము, లిబరేషన్.
1: సరైనటువంటి పేరు ఏమిటంటే సాలో సాయుధ్యము అని.
0: ది కరెక్ట్ నేమ్ ఈ సాయుధ్య.
1: సాయుధ్యం అనగా ఒక నది ప్రవహించింది.
0: సాయుధ్య మేబీ ఇలా
1: ప్రవహించి ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమైపోయింది.
0: మేబీ ఇలస్ట్రేటెడ్ బై ది ఫ్లో ఆఫ్ ఎ రివర్ మర్జింగ్ ఇన్ టు ఓషన్.
1: ఈ లీనమైనటువంటి యొక్క నది తిరిగి వెనుకకు రాదు.
0: ద రివర్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ఓషన్
1: సముద్రంలో లీనమైపోయింది. ఇదే సాయుధ్యం.
0: ఇట్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఓషన్. దిస్ ఇస్ సాయుధ్య.
1: కనుక ఒక్కతూరి భగవత్ తత్వంలో మనం చేరితే ఇంక తిరిగి అది వెనుకకు రాకూడదు.
0: వన్స్ వీ మర్జ్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సుప్రీం డివినిటీ దేర్ విల్
1: మనది అల్పత్వమైనటువంటి ఒక జీవితమైన కూడాను
0: అవర్ లైఫ్ మేబీ వెరీ
1: భగవంతుతో ఐక్యము గావించినప్పుడు
0: ఇఫ్ ఇట్ బికమ్స్
1: అనంతత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ ఆల్సో బికమ్స్ ఇన్ఫినిటీ.
1: చేతి ఎందుకున్నటువంటి ఒక బిందువు నీరును సముద్రంలో చేర్చినప్పుడు ఆ సముద్ర ఆకారమే పొందిపోతుంది ఈ బిందువు కూడా.
0: వెన్ యూ త్రో ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ యువర్ పామ్ ఇన్ టు ద ఓషన్ దిస్ డ్రాప్ ఆల్సో బికమ్స్
1: కానీ ఆ సముద్రంలో చేర్చకుండా కేవలం నీ చేతి అంది ఉంచుకున్నప్పుడు కొన్ని నిమిషం లోపల అది ఆవిరిగా మారిపోతుంది.
0: Without merging this drop into ocean, if you keep it in your palm, it evaporates in no time.
1: కనుకని మానవుడు దైవత్వంతో చేరినటువంటి ఒక జీవితం అంతా కూడాను కేవలం ఆవిరిగా మారిపోతుంది. అది తిరిగి పునరపజననం, పునరపి మరణం.
0: Human life which is not merged in divinity will result in the cycle of birth.
1: ఏ ప్రేమ బిందువు ఏ పరమాత్మ అనేటువంటి సముద్రంలో చేరుతుందో అది తిరిగి వెనుకకు రాదు.
0: That life principle which is merged into the principle of
1: divinity punarjanma nagadyati annaru.
0: That means there will no more birth.
1: Tirigi raadu,
0: it will not come back again.
1: Deeniki aneka paryayalu cheppanu meeku.
0: I have told a number of times.
1: జ్ఞానము జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
0: వెన్ యూ సే విజ్డమ్ విజ్డమ్,
1: ఇది బ్రహ్మ జ్ఞానం, ఇట్ కమ్ దైవ జ్ఞానము అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ దిస్ విజ్డమ్
1: ప్రత్యేకంగా మనం సంపాదించేటువంటిది కాదు.
0: విజ్డమ్ కెనాట్ బి అర్న్డ్.
1: మనమే జ్ఞానస్వరూపము.
0: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
1: మనల్ని ఆవరించినటువంటి యొక్క దీనిని మనం దూరం గావించుకున్నప్పుడు జ్ఞానస్వరూపం అందులోనే ప్రకాశిస్తుంది.
0: ఇఫ్ వీ రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ అస్, వీ షైన్ ఫోర్త్ యాజ్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్.
1: ప్యాడీ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ప్యాడీ,
1: వడ్లు.
0: దేర్ ఇస్ ప్యాడీ.
1: ఈ వడ్డ పైన వడ్లంటే ఏమిటి? బియ్యం పైన కప్పుకున్నటువంటి యొక్క పొట్టు ఉండినంత వరకు వడ్లు.
0: యూ కాల్ ఇట్ ప్యాడీ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ హస్క్ కవరింగ్ రైస్.
1: ఈ పొట్టు తీసేస్తే అది బియ్యమే.
0: యూ రిమూవ్ ది హస్క్, ఇట్ బికమ్స్ రైస్.
1: బియ్యం వేరు, వడ్లు వేరు కాదు.
0: రైస్ అండ్ ప్యాడీ ఆర్
1: రెండు ఒక్కటే.
0: దే ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: జ్ఞానం అనేటువంటి నీ పైన,
0: యూ హూ ఇస్ ది విజ్డమ్, ఇట్
1: జగత్ అనేటువంటి పొట్టు కప్పుకొని ఉంటుండాలి.
0: యు ఆర్ కవర్డ్ బై
1: ఈ జగత్ అనేటువంటి అభిమానం అనే పొట్టును తీసేస్తే నీవి జ్ఞానస్వరూపుడు. ఇది కొత్తగా సంపాదించింది కాదు.
0: గివ్ అప్ ది అటాచ్మెంట్ ఇన్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది వర్ల్డ్నెస్, యూ షైన్ యాజ్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్.
1: కనుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ సత్యం.
1: చాలా మంది గ్రంథ పరిచయం చేతను, గురువుల చేతను జ్ఞానాన్ని మనం ఆర్జించాలని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం. ఇది చాలా వెరితనం.
0: మెనీ పీపుల్ ఆస్పైర్ టు గెట్ విజ్డమ్ త్రూ ప్రిసెప్టర్స్, త్రూ బుక్స్. దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుకని నమోక్షో నవస పుష్టి నపాతాళే నపూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది మోక్ష. నమోచ్చే నవస పుష్టి నపాతాళే నభూతలే. ఆకాశం నుండి ఉట్టిపడదు వర్షం వలె జ్ఞానం.
0: విజ్డమ్ విల్ నాట్ డ్రాప్ డౌన్ లైక్ రెయిన్ ఫ్రమ్ ది
1: భూమిలో కవి తీసినట్టుగా నీరు స్ప్రింగ్ అనేటువంటిదిగా రాదు.
0: కమ్ లైక్ వాటర్ ఫ్రమ్ ఎ స్ప్రింగ్ ఫ్రమ్ ది బబుల్స్ ఆఫ్ అర్త్.
1: ఏదో పాలను పెరుగ్గా మార్చినట్టుగా దీన్ని మార్చుకుందామనేటువంటి కాదు ఇది.
0: ఇట్ ఈస్ నాట్ లైక్ కన్వర్టింగ్ మిల్క్ ఇన్ టు కర్డ్స్.
1: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది ఇతి మోక్ష.
0: If you break the tie of ignorance
1: in your heart, కప్పుకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి దేహభ్రాంతి అనేటువంటి ఈ యొక్క పొట్టును మనం తీసివేయాలి.
0: యూ హ్యావ్ టు రిమూవ్ ది హస్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్
1: కవరింగ్ యువర్ బాడీ. మనమే అవుతున్నాము, స్వయప్రకాశమే జ్ఞానము.
0: వీఆర్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్. వీ షైన్ ఫోర్త్ రెస్పాండెంట్లీ స్పాంటేనియస్లీ.
1: కలు యొక్క దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: జ్ఞానం అనేటువంటిది కేవలం సంపాదించుకునేటువంటిది కాదు.
0: విజ్డమ్ కెనాట్ బి అర్న్డ్.
1: ఇది కేవలము ప్రాకృతమైనటువంటి జ్ఞానాన్ని కొంతవరకు మనం సంపాదించుకోవాలి.
0: ఓన్లీ నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్.
1: ఇది విద్యా జ్ఞానం.
0: దట్ ఈస్ ది టైప్ ఆఫ్
1: ఇది విద్యా జ్ఞానం కూడా కాదు, అవిజ్ఞా జ్ఞానమే.
0: దిస్ ఈస్ నాట్ ఈవెన్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటి విద్యలు అన్ని కూడా మనం ప్రాకృతంగా మనం ఆర్జిస్తున్నాం.
0: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆర్ ఆల్ ఓన్లీ నాలెడ్జ్.
1: ఇది అంతా కూడా ప్రాకృతమైనటువంటి జ్ఞానమే.
0: దిస్ ఇస్ ఆల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ద వరల్డ్.
1: వాళ్ళని గురించి, రసాయనాన్ని గురించి, చెట్లను గురించి, ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి వారిని గురించి చెప్పటమే.
0: వెదర్ ఇట్ ఇస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, దిస్ ఆర్ ఆల్ రిలేటింగ్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: ఇది ప్రాకృతమైన జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదే.
0: దిస్ ఇస్ ఆల్
1: ఈ ప్రాకృతిక జ్ఞానం అనేటువంటిది బయట ఉండేటువంటిది కానీ లోపల ఉండేటువంటిది కాదు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్.
1: అయితే లోపల జ్ఞానం ఏమిటి అని మనం విచారించినప్పుడు,
0: వాట్ ఈస్ నాలెడ్జ్ ఇన్ సైడ్ యూ?
1: బయట ఉన్నదంతా కూడా లోపల నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఎవర్ యూ సీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ ఓన్లీ.
1: నా లోనున్నటువంటిదే బయట కనిపిస్తుంది అనే సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం.
0: విజ్డమ్ లైస్ ఇన్ రికగ్నైజింగ్ వాట్ ఎవర్ యూ సీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: కానీ ఈ జ్ఞానం మరింత ఒక అజ్ఞానంగా రూపొందుతూ వచ్చింది.
0: బట్ దిస్ విజ్డమ్ ఈజ్ ఆల్సో బికమింగ్
1: ప్రకృతిలో ప్రవేశిస్తున్నా సాధన వల్ల అనుకుంటారు.
0: దే థింక్ that through sadhana I am entering into the world.
1: ఇది చాలా తప్పు.
0: This is a great mistake.
1: ఇది జ్ఞానమే కాదు.
0: This is not wisdom at all.
1: నీ ప్రకృతి నుంచి పరమాత్మలో ప్రవేశించడం లేదు.
0: You are not traveling from nature to God.
1: నీవు పరమాత్మ నుండియే ప్రకృతిలో ప్రవేశించావు.
0: You have entered into the world from God.
1: ఆ సత్యాన్ని గుర్తించాలి.
0: You have to recognize this truth.
1: బయట నుంచి నీవు తల్లి గర్భంలో చేరటం లేదు. తల్లి గర్భం నుండి నీవు బయటకు వస్తున్నావు.
0: You are coming from the womb of the mother, not going from outside.
1: కనుక సౌరము కూడాను బయట నుండి లోపల వస్తుందని అనుకున్నావు. కాదు, లోపల నుండి బయట వస్తుంది.
0: It is ignorance to think that things are coming from outside. No, from inside out. This is real wisdom.
1: సర్వము నీయందే ఉంటుంది.
0: Everything is for you.
1: లేనటువంటిది నీవు తెప్పించుకోవడానికి వీలు కాదు.
0: What is not within you cannot be acquired.
1: ఇది కొత్తగా సంపాదించేటువంటిది కాదు.
0: This is not something which is earned.
1: డబ్బుకునేటువంటిది కాదు.
0: It cannot be bought by money.
1: నుంచి గిఫ్ట్ తీసుకునేటువంటిది కాదు.
0: It cannot be also purchased.
1: కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: It cannot be supplied from factories.
1: హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది జ్ఞానం.
0: It emerges and emanates from heart. That is
1: జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము.
0: That wisdom alone is wisdom of Brahma.
1: కేవలం వాక్య జ్ఞానము, పద జ్ఞానము, గ్రంథ జ్ఞానము ఇవన్నీ అజ్ఞానములే.
0: Knowledge of words, knowledge of sentences, knowledge of book is all ignorance.
1: ఇవన్నీ ప్రకృతిని కేవలము ఒక మోసగింపజేసేటువంటి జ్ఞానం.
0: All this knowledge is knowledge which can deliver you and fill you.
1: ప్రపంచాన్ని కూడా కాదు తాను మోసగించుకునేటువంటి జ్ఞానం.
0: This knowledge is only an act of self-deceit. You are not deceiving even the world.
1: కనుక కొన్ని శ్లోకములు చెప్పినంత మాత్రమే వాటి జ్ఞానం కాదు.
0: Mere recitation of a few
1: slokas ichinatha matramana gnani kaadu.
0: Giving speeches will not represent wisdom.
1: Evadu aacharinchi anubhavinchi aanandistado vaade gnani.
0: Whoever practices, enjoys and experiences alone is the wise one.
1: Bhagavantuni gurinchi enno cheptuntaru upanyasalu.
0: So many people giving discourses about God.
1: Kaani nijanga vicharana chesthe aa bhagavat gunamulu vaadallo kinchittaina kanipinchavu.
0: If you carefully examine, you can't find the divine quality in them even for sample.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
0: దిస్ కెనాట్ బి రియల్ విజ్డమ్.
1: ఎందుకనగా తనలోనే కావలసినంత దోషం ఉంటుంది.
0: బికాస్ దేర్ ఇస్ డిఫెక్ట్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ డిస్కోర్సింగ్.
1: చక్కని ఉదాహరణ ఒక బైబిల్లో కథ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ బైబిల్.
1: జీసస్ మార్గంలో నడుస్తూ వచ్చాడు.
0: జీసస్ వాస్ వాకింగ్.
1: మధ్య మార్గంలో ఒక వనితను అనేక మంది రాళ్లతో కొడుతూ వస్తున్నారు.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ వర్ థ్రోయింగ్ స్టోన్స్ అట్ హిమ్.
1: అప్పుడు జీసస్ అక్కడ నిలిచి
0: Jesus stood there for a
1: minute. ఈ స్త్రీని ఎందుకు మీరు రాళ్లతో కొడుతున్నారన్నారు.
0: Jesus asked, why are you beating this woman through with the stones?
1: ఆమె చాలా తప్పు పని చేసింది అన్నారు.
0: They said that she has committed a great sin.
1: ఆ నిజమే, తప్పు పని చేసింది.
0: True, she has committed a sin.
1: మీలో ఎవరు కూడా ఈ తప్పు పని చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు రాండి, ఆమెను పైన రాళ్లు విసిరండి.
0: If there is anyone among you who has not committed this sin, come forward, let me see.
1: మీరందరూ లోపల తప్పు పని చేస్తున్నారు.
0: You are committing these sins internally.
1: ఆమె బాహ్యంగా తప్పు పని చేసింది.
0: She has done that.
1: తప్పు తప్పే, లోపల కానీ బయట కానీ.
0: Sin is a sin.
1: ఇలాంటి తప్పును మీలో పెట్టుకుని ఈమెను రాళ్లతో వేసినడానికి ఏం అధికారం ఉంది మీకు?
0: Committing internally so many sins, how can you throw stones at her for committing a sin?
1: అదే విధంగానే తనలో కావలసిన దోషాలు పెట్టుకుని దైవ గుణములు తనలో లేకుండా దైవత్వాన్ని గురించి చెప్పడం అంటే ఇది కేవలము తన ఒక దోషుడనే చెప్పవచ్చు.
0: Similarly, is the person, is the nature of the person who go on giving discourses, keeping a number of defects in them, not
1: ఆ దైవత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా దైవ గుణాలు తనలో పెట్టుకోవాలి.
0: A person who speaks about God should practice at least one or two.
1: దైవ గుణమే మంగళకరమైనటువంటి గుణం.
0: That divine quality alone is auspicious.
1: అతి మంగళకరమైనటువంటి గుణములను పెంచుకునేటువంటి రాత్రి శివరాత్రి.
0: That night when you foster such divine qualities is శివరాత్రి.
1: కేవలం విన్నంత వరకు విని తిరిగి బయటపోతానే అపగుణములంతా కూడా మనం చేర్చుకుంటే ఇది శివరాత్రికి సంబంధించినట్టు కాదు, శివరాత్రి అని చెప్పొచ్చు.
0: హియరింగ్ సేక్రెడ్ థింగ్స్ వెరీ ప్లెజెంట్లీ అండ్ గోయింగ్ అవుట్ అండ్ ఫిలింగ్ యువర్ సెల్ఫ్ విత్ బ్యాడ్
1: క్వాలిటీస్ ఏంటి మంగళం?
0: ఇట్ విల్ బి శివరాత్రి, నాట్ శివరాత్రి.
1: ఈనాడు లోకరీతిగా మనం దీనిని పోల్చుకున్నప్పుడు మంగళం అంటే ఏమిటి?
0: What do you mean by auspiciousness?
1: శివశ్వాస నిశ్వాసముతో జీవించేటువంటి తత్వము ఇది శుభము అంటారు.
0: A life which lives on
1: శివశ్వాస నిశ్వాసాలు మానినప్పుడు ఇది శవము అంటారు.
0: If a person cannot breathe, you call him a corpse.
1: కాబట్టి శివమునకు శవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between శివం and శవం?
1: శివం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు విడిచటం.
0: శివం refers to breathing.
1: ఇది శుభమవుతుంది.
0: హౌ కెన్ దిస్ బికమ్ ఆస్పీషియస్?
1: అనగా ఇది ఆత్మబోధ సలుపుతూ ఉంటుండాలి ఈ విశ్వాస నిశ్వాసంలో.
0: దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈజ్ టీచింగ్ అబౌట్ ఆత్మ.
1: ఏ విధంగా బోధ చేస్తుంది?
0: హౌ ఇస్ ఇట్ టీచింగ్ అబౌట్ ఆత్మ?
1: సో హం అని ఉచ్ఛ్వాస నిశ్వాసం సో హం నేనే అది అనేటువంటి యొక్క జ్ఞానబోధ చేస్తుంటారు.
0: వెన్ యు ఆర్ బ్రీతింగ్ వెన్ యు ఆర్ ఇన్హేలింగ్ యూ సే సో అండ్ వెన్ యూర్ ఎక్సేలింగ్ యూ సే అహం యూ సో హం ఐఎమ్
1: సో అనగా దట్ దట్ మీన్స్ గాడ్.
0: సో స్టాండ్స్ ఫర్ దట్
1: అహం నేనే.
0: అహం స్టాండ్స్ ఫర్ ఐ.
1: కాబట్టి నేనే దైవము ఐఆమ్ గాడ్ అని స్మరిస్తుండాలి ఉచ్ఛ్వాసం.
0: దిస్ బ్రీతింగ్ టీచర్స్ యూ దట్ ఐఆమ్ గాడ్
1: కనుక ఐఆమ్ గాడ్ అనేటువంటిది మంగళం.
0: సో దిస్ మెన్షనింగ్ ఐఆమ్ గాడ్
1: ఎప్పుడు ఐఆమ్ గాడ్ అనేటువంటిది నిలిచిపోతుందో అదే అమంగళం.
0: ది మొమెంట్ యు స్టాప్ టెలింగ్ ఐఎమ్ గాడ్ ఇట్ ఈస్ ఇరాస్పిషియస్.
1: అటుది నిలిచిపోయినటువంటిదే శవము, అటుది ఉచ్ఛసించేటువంటి శివం.
0: వెన్ దేర్ ఇస్ బ్రీతింగ్ ఇట్ ఈస్ అ లైఫ్. వెన్ బ్రీతింగ్ స్టాప్స్ ఇట్ బికమ్స్ ఎ కార్ప్స్.
1: కేవలం దేహంతో ఉండినంత మాత్రమే కాదు.
0: If you are having a mere physical body,
1: దారిని కొట్టే రత్నకారుడు నిరంతరము చెడ్డ పనులు చేస్తూ వచ్చాడు.
0: దిస్ రత్నకార డకాయిన్
1: కానీ మహర్షి యొక్క ఉపదేశం చేత
0: సేజస్ టాట్ హిమ్
1: రామనామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ రిపీటింగ్ ది నేమ్ ఆఫ్ రామ.
1: దేహాన్ని మరచి రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని చింతిస్తూ వచ్చాడు.
0: హీ గేవ్ అప్ హిస్ బాడీ కాన్షియస్నెస్ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ రామ్.
1: దేహం పైన పుట్టలు పుట్టాయి.
0: దిస్ ఫిజికల్ బాడీ వాజ్ కవర్డ్ విత్ యాంట్ హిల్స్.
1: కానీ రామనామం జరుగుతూనే ఉంటుండాలి.
0: బట్ హీ కంటిన్యూ టు చాంట్ ది నేమ్ ఆఫ్ రామ.
1: అతనే శ్లోకదాతగా మారాడు.
0: దట్ ఈస్ ద వన్ హూ హాజ్ రిటన్ రామాయణం.
1: శ్లోకదాత ఎట్లయిపోయినాడు?
0: హౌ డిడ్ హీ బికమ్ ది కింగ్?
1: శ్లోకదాతను చింతించడం చేతనే శ్లోకదాతగా మారాడు.
0: హీ బికేమ్ ద మాస్టర్ ఆఫ్ శ్లోక బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్
1: శ్లోకదాత. రామ్ రామ్ రామ్ రామ్ ఈ రామచింతన దేహాన్ని మరచి కూడా స్మరిస్తూ వచ్చాడు.
0: Forgetting his body, he began chanting the name of Rama, who is the Lord of the universe.
1: Kanuka, hero becomes zero if forget God.
0: If you forget God, hero becomes zero.
1: Lokamulo goppa peru pratishthalaga undetunte varu undachunu.
0: There may be people who have got
1: kaani daivanni marchipothe vaadu zero ne.
0: If they forget God, they are as good as dead.
1: Loka prakhyatulu edi lekapoyinappudiki rattakarulu vare adavulo sancharinchetundi ekakiga undinappudiki atanu lokadataga maaripoyadu.
0: Even if one does not have a reputation of the world, even if he is in the forest,
1: zero sthayi lo undinattu vaadu hero sthayiki vellaadu.
0: He was in the stage of zero. He reached the stage of hero.
1: Kanuka daivatvanni chintincheetundi okka diname Shivaratri.
0: That day when you chant the name of God is Shivaratri.
1: కనుక ఒక్క సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే కాదు శివరాత్రి.
0: శివరాత్రి డజంట్ కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగానే ఉంటుండాలి.
0: ఎవ్రీ నైట్ ఈజ్ బేసికల్లీ.
1: రాత్రి అంతా కూడా మీరు భగవంతుని నామస్మరణ చేయకపోయినప్పటికీ లేచే సమయంలో ఒక పర్యాయమైన, పండుకునే సమయంలో ఒక పర్యాయమైన భగవత్ నామాన్ని స్మరించి పండుకోవటం, భగవత్ నామాన్ని స్మరించి లేచటం, ఇదే ఒక శివరాత్రిగా ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ ద నైట్, వెన్ యూ గో టు బెడ్ యూ కెన్ చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్. When you get up from the bed, you can chant the name of the Lord. Thus you can convert that night into Shivaratri.
1: Oka vittanalu manam bhoomilo challutuntam.
0: You sow a seed in the earth.
1: Vittanalu challe samilo ee vittanam itte padali atte padali ani em ledhu. Edo dantlo vesthe ettaina mokka vastundadi.
0: When you sow the seed, you don't think of its positioning. You simply sow the seed, you expect that to become.
1: Adhe reetigane నీవు ఆ రాత్రంతా ఏదో ఒక విధంగా భగవంతుని చింతిస్తూ ఉంటుంటే తప్పక అది మొక్కగా మలిచి అదే వృక్షంగా రూపొందుతుంది.
0: సిమిలర్లీ వెన్ యు గో ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ అవుట్ ద నైట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఇట్ విల్ గ్రో ఇన్ టు ఎ ట్రీ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్ ఆఫ్ లిబరేషన్.
1: తండ్రి కొడుకు శివరాత్రి శివదేవాలయానికి వెళ్లారు ఒక పూజల కోసం.
0: ఫాదర్ అండ్ సన్ వెంట్ టు ఎ టెంపుల్ ఆఫ్ శివ.
1: కుమారుడికి చెప్పాడు తండ్రి, నాయన ఆ మంత్రాలు చెప్పుతుంటారు, ఆ మంత్రాలు చక్కగా నీ వింటూ ఆ భగవంతుని చూసుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నావని.
0: ఫాదర్
1: నీ దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలిపమన్నాడు.
0: ఫాదర్ ఆస్క్డ్ ది సన్ టు ఫిక్స్ హిస్ విజన్ ఆన్ గాడ్ అండ్ అబ్జర్వ్ ది చారీ.
1: ఆ పూజారి పూజ చేసి చేసి చేసేసి ఆయన తూగుతూ వచ్చాడు.
0: అండ్ యాజ్ ది స్టార్టింగ్ వాజ్ గోయింగ్ ఆన్ హి వాజ్ లుకింగ్.
1: ఈ తండ్రి కూడా చక్కగా అర్ధ నిద్ర చేశాడు.
0: ఫాదర్ ఆల్సో స్లెప్ట్ ఆఫ్.
1: కానీ ఆ పిల్లవాడు ఉంటున్నాడు.
0: బట్ ద బాయ్ వాస్.
1: ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మంత్రాలా లేవు, పూజలా జరగటం లేదు, కొద్దిసేపు అట్లే కూర్చున్నాడు.
0: There was no puja being conducted because the priest himself slept off.
1: అక్కడ పండితులంతా పెట్టారు పూజకు.
0: And there were some
1: idols. ఒక ఎలక వచ్చింది.
0: A rat came.
1: అది వచ్చి ప్రతి పండును కోసుకొని తినిపోతుండాలి.
0: A rat came repeatedly and started tasting the food which was kept as.
1: ఈ పిల్లవాడు చింతిస్తున్నాడు, భగవంతుని కోసం పెట్టినటువంటి నైవేద్యము ఎలక తింటుండదే, భగవంతుని కోసం పెట్టినటువంటి ఫలము ఎలక తింటుండదే అని ఇదే చింతనలోనే వాడు ఉంటున్నాడు పాపం.
0: దిస్ బాయ్ బిగాన్ అబ్జర్వింగ్ అండ్ రిపీటింగ్ ఫుడ్ విచ్ వాజ్ మెంట్ ఫర్ గాడ్ ఈజ్ బీయింగ్ ఈటన్ అవే బై ర్యాట్.
1: ఈ ఎలక పోవటము ఎలక రావటము.
0: దిస్ ర్యాట్ వాజ్ గోయింగ్ అవే కమింగ్ బ్యాక్ అగైన్ టు టేక్ ఫుడ్.
1: ఈ పిల్లవాడు అయ్యో భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఎలక తింటుండదే, భగవంతుడు తింటం లేదే, భగవంతుడు ఇదే చింతనలో ఉంటున్నాడు.
0: విత్ ఎవరీ మూమెంట్ ఆఫ్ ది ర్యాట్ దిస్ బాయ్
1: వాడి జన్మ సార్థకం అయిపోయింది.
0: దిస్ బాయ్స్ లైఫ్ వాజ్
1: పూజ చేసిన పూజారి జన్మ కానీ చేయించినటువంటి అధిపతి జన్మ కానీ చూచినటువంటి ప్రజల జన్మ కానీ తరించలేదు.
0: ద ప్రీస్ట్ హూ వాజ్ సపోజ్డ్ టు పర్ఫార్మ్ పూజ
1: ఏదో రీతిగా భగవత్ చింతన అక్కడ జరగాలి.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ది రిఫ్లెక్షన్ అబౌట్ గాడ్ అండ్ హిస్
1: నేమ్. కొంతమంది ఏమంటుంటారంటే వారి భావం అంతా మరొక ప్రకృతి యొక్క దృశ్యం పైన ఉంటుంటారు.
0: దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ కీప్ దర్ విజన్ ఆన్ ది వరల్డ్లీ థింగ్స్.
1: ఒక 5 మంది పిల్లల్ని పెట్టుకుని ఒక టీచరు వాళ్ళకి బోధ చేస్తూ వచ్చాడు.
0: దేర్ వాజ్ అ టీచర్ హూ వాజ్ టీచింగ్ సమ్ 5 స్టూడెంట్స్.
1: ఆ టీచర్ ఇల్లు చాలా పాత ఇల్లు.
0: దిస్ టీచర్ హ్యాడ్ ఎ వెరీ ఓల్డ్ హౌస్.
1: ఇతను ఏదో అన్ని చెప్తున్నాడు, లెక్కలు చెప్తున్నాడు, ఎక్కలు చెప్తున్నాడు.
0: దిస్ టీచర్ వాజ్ టీచింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: వీళ్ళందరూ చక్కగా వింటున్నారు.
0: ది స్టూడెంట్స్ ఆర్ కేర్.
1: ఒక పిల్లవాడు ఉంటున్నాడు.
0: దేర్ వాజ్ వన్ అమంగ్ దెమ్.
1: ఆ యొక్క పండితుడి ఇంటిలో నుంచి ఒక గూట్లో నుంచి ఎలక రావటము పోవటము రావటము పోవటము జరుగుతుండాలి.
0: దిస్ బాయ్ వాజ్ వాచింగ్ ది మూమెంట్ ఆఫ్ ఎ ర్యాట్ కమింగ్.
1: కనిపెట్టాడు ఈ టీచరు.
0: ది టీచర్ వాచ్డ్ ది బాయ్.
1: నేను చెప్పిందంతా లోపల చేరిందా లేదా, లోపల చేరిందా లేదా అని అన్నాడు.
0: దిస్ టీచర్ ఆస్క్డ్ ది బాయ్, బాయ్ ఐ హావ్ బీన్ టీచింగ్ యూ మెనీ థింగ్స్.
1: వాడు చింతంతా ఎలకపై ఉంటుండాలి. దీనికి జవాబు ఏమి చెప్తున్నాడు, అంత ఇల్లు చాలా పాత ఇల్లు.
0: దిస్ టీచర్ హ్యాడ్ ఎ వెరీ ఓల్డ్ హౌస్.
1: ఇతను ఏదో అన్ని చెప్తున్నాడు, లెక్కలు చెప్తున్నాడు, ఎక్కలు చెప్తున్నాడు.
0: దిస్ టీచర్ వాజ్ టీచింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.

0: Teacher asked the boy, "Boy, I've been teaching you many things."
1: వాడు చింతంతా ఎలకపై ఉంటుండాలి. దీనికి జవాబు ఏమి చెప్తున్నాడు? అంతా పోయింది సార్, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: This boy was watching movement of rat. The rat has gone inside.
1: ఏం చెప్పింది నీ తల్లో చేరిందా లేదా అంటే, వాడు ఎలక మాత్రం లోపల చేరింది, తను తోక మాత్రం బయట ఉంది అంటాడు.
0: When the teacher,
1: ఒకరి చింత ఒక్కొక్క రకంగా ఉంటాడు, లోకం భిన్న రుచి.
0: When the teacher asked the boy, "Have you understood what I have told? Has it entered into your head?"
1: ఆధ్యాత్మిక మార్గంలో కూడాను అనేక రకములైనటువంటి యొక్క భిన్న భావాలంతా వ్యక్తులు ఎందు ఆవిర్భవిస్తుంటాయి.
0: In this way, different people will have different thoughts when they are.
1: ఎన్ని భావములు ఆవిర్భవించినప్పటికీ భగవత్ ప్రేమ ఎందు మాత్రము ఒక ఏకాగ్రత ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ ఫీలింగ్ యూ మే గెట్, ఫిక్స్ యువర్ విజన్ ఆన్ గాడ్.
1: కనుక ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ.
1: భగవంతుని పైన ప్రేమను మరల్చడమే భక్తి.
0: Directing love towards God,
1: మన ప్రేమను జగత్ పైన మరల్చడమే అభిమానం.
0: Directing it towards the world is attachment.
1: కనుక అభిమానములకు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is a lot of difference between అభిమాన and ప్రేమ.
1: భగవంతుని పైన ప్రేమ మరల్చక ఇంక ఎన్ని విధాలుగా నీ ఉండినప్పటికీ ఇదంతా అభిమానమే, మోహమే.
0: Without diverting your love towards God, you may turn it towards anyone else and anything else.
1: కనుక మోహము నాశనం కావాలంటే నీ ప్రేమను భగవంతుని పైన మరల్చాలి.
0: If you want to destroy your infatuation, turn your love towards God.
1: అదే నిజమైనటువంటి భక్తి.
0: That is true devotion.
1: కనుక ఈ రాత్రి అంతయి కూడాను చక్కగా మనసు నిలిపి చేతనైనంత వరకు కూడాను భగవత్ నామస్మరణ చేయండి.
0: You go on chanting the name of God throughout the night as far as you can.
1: భజన చేత ఎంతైనా కూడా జన్మ సార్థకం అవుతుంది.
0: Through singing of bhajans, you can sanctify your life to any extent.
2: భజన బినా సుఖ

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of cultural offerings at Prashanti Nilayam by the devotees from South Africa belonging to the Zone 9 countries of Sri Satya Sai Global Council. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program will be offered by Mr. Karthigesan Pillai and his team of fellow musicians. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the National Council President of South Africa, Sri Satya Sai Global Council, Mr. Rubin Naidu, will be addressing the August gathering. The talk will be followed by a drama presentation titled Across the Ages Through Time and Truth by the Bal Vikas children from South Africa. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 9కి చెందిన సౌత్ ఆఫ్రికా దేశం నుండి విచ్చేసిన భక్తులచే 2 రోజుల సాంస్కృతిక కార్యక్రమాల సమర్పణలో భాగంగా రేపటి 2వ రోజున సాయి కల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పట్టణంతో ప్రారంభమవుతుంది. 8:30 శ్రీ కార్తికేయన్ పిల్లై మరియు బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో సౌత్ ఆఫ్రికా దేశానికి నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ రుబన్ నాయుడు గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన బాల వికాస్ చిన్నారులు అక్రాస్ ద ఏజెస్ త్రూ టైమ్ అండ్ ట్రూత్ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. సకల లోకజనని సాయిమాత దివ్య శ్రీచరణారవిందాలకు శతకోటి నమస్సుమాంజలులు. స్వామి, నీవే మా తల్లి, తండ్రి, గురువు, దైవము. 1971 నుండి ఎన్నో సంవత్సరముల పాటు ఎడతెరపి లేకుండా ప్రతి సంవత్సరము ఉగాది పర్వదినము నుండి శ్రీరామనవమి వరకు హైదరాబాదుకు వేయించేసి మీ అపూర్వమైన ప్రేమను మా అందరిపై కురిపించారు. మీ ప్రేమకు, మీరు అందించిన ఆశీర్వాదములకు అవధులు లేవు స్వామి. ఈనాటి పరమ పవిత్ర పర్తియాత్ర పేరిట ఆ స్మృతులను నెమరువేసుకుంటూ మీరు నిర్మించిన శివం మందిరాన్ని కర్మభూమి చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేసుకునే దివ్యావకాశాన్ని అందించిన మీ దర్శన భాగ్యానికై వందలాది భక్తులు హైదరాబాదు నుండి తరలివచ్చాము స్వామి. ఈ ఉగాది పర్వదినాన్ని మీతో జరుపుకునే సదవకాశాన్ని మీ హైదరాబాదు పిల్లలకు ప్రసాదించినందుకు మా హృదయపూర్వక ప్రణామాలు. ఈ ఉగాది మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఈనాడు మీ శివం పిల్లలు త్వమేవ శరణం మమ పేరిట ప్రేమపూర్వక గాన కుసుమాంజలిని మీ దివ్య శ్రీ చరణాల చెంత సమర్పిస్తున్నాము. అధికములకేమి అవి ఎప్పుడైన కలుగు. వీరు నా భక్తులని ఒక్కరీతి మీ అనుగ్రహమున్న చాలు స్వామి. మీ ఆశీర్వాదమునికై ప్రార్థిస్తూ మీ దివ్య సందేశంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము స్వామి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: వాట్ డు యు వాంట్ ఫ్రమ్ భగవాన్ టుడే?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతో ఆనందంగా నా హృదయం నిండిపోతుంది.
2: భగవాన్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమిది ఉండదు.
2: And all of us love Bhagavan. He is extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
2: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
2: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
2: This is the message of God, your love and Bhagavan's love.
1: Message ante em cheppali?
2: What message is to be said?
1: Nenu ivatamu meeru puchukovatamu.
2: And Bhagavan gives and you receive.
1: Meeru ivatamu nenu puchukovatamu.
2: And you give, Bhagavan receives.
1: Ichi puchukuneetundi sambandha bandhavyam em ani iruvariki.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru kshemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
2: Let everyone be happy.
1: Aadhyatmika tattvani abhirthi parchukovali.
2: Understand spirituality and grow in strength.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Neti nundi.
2: From today.
1: Ee chanam nundi.
2: From this moment.
1: Meelo unnatundi durgudavamunu.
2: All
1: durgudamunu. Duracharamunu. దూరం చేసి
2: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్
1: హృదయాన్ని పవిత్రంగా గావించుకోండి.
2: అండ్ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
2: అండ్ దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
2: ద స్కాలర్షిప్ విల్ నాట్ హెల్ప్ యూ.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: యువర్ విజిట్స్ ఆఫ్ ద నోబుల్ సోల్.
1: నీ హృదయాన్ని మొట్టమొదటి శుభ్రం చేసుకో.
2: ఫస్ట్ శాంక్టిఫై యువర్ హార్ట్.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
2: యు బి సెక్రెట్.
1: నీ పనులు పవిత్రమైన చేయి.
2: లెట్ ఆల్ యువర్ యాక్టివిటీ బి నోబుల్.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ యువర్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
1: ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
2: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉగాది.

0: ప్రేమ స్వరూపురాలు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే.
1: మనీ is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: You will not be able to find God by any other path other than love.
0: Premane devamu, devame prema.
1: Love is God, God is love.
0: Aithe ee prema yokka paristhiti ye vidhanga untundadi?
1: How is love as you find it?
0: Prema anaga ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ లవ్ ఇన్ రిలేషన్ టు వరల్డ్లీ, ఎఫిమరల్, ట్రాన్షియంట్, మొమెంటరీ ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్.
0: విద్యానామ నరస్వరూప మధికం, ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని ఎందుకూడను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ లైస్ హిడెన్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు దేనిని దైవం అని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం.
1: Under these circumstances, he is not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: In fact, no one loves any other person or any object or material for that matter. He loves his own self, the selfishness.
0: It is swartha paramainatvanti yokka prema daivaniki ee reethiga manam bodhinchadaniki veelavutundi.
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: Kani nijamga vicharam chesthe selfless love, అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తూ ఉండాలి.
1: Love that is selfish is quite common right from the snake to the noblest person.
0: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: How is it possible to teach and speak about love under these circumstances?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా నువ్వు తాను ప్రేమించినటువంటి ఒక వస్తువు పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమంలోకి సర్వమా ఉత్తిష్టతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: Therefore, no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore, love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tat sarvata vishi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Annanti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: దేర్ఫోర్ లవ్ కెన్ బి ఎక్స్పీరియన్స్ అండర్ సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్ conditions and the bliss that one derives thereby.
0: Kani ee prema tattvamu etuvantidi?
1: What is the nature of love?
0: Ee prema prati manavuni endukodanu untunnadi.
1: This love is immanent in everyone.
0: Kani okokaru okoka roopanni dharinchi danni premaga bhavistunnaru.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకపోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: Ee divinity anetundi ekkada unnadi?
1: Where is divinity?
0: Manavuni yokka angamalo endu ekatvanni pondinappudu idilo manaku gocharam avutundi.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: Ee yokka ekatvamunandu ee divinity kanipistundi.
1: In this coordination, oneness, you find divinity.
0: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైన రూపం లేదు.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okoti ga nirnayam chesukunte manaku ikkada chuchinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi manavatvamulonu tappa prati jeevatvamunandu kodanu unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani endukodanu ee divinity nirantaram untundadi.
1: In every living creature you find love existing.
0: Kani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: Ee enmity lopalle divinity lopala oka vidhamainatundi oka prema tattvam imidi untundadi.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: Kaani ee prema tattvam lopala annintikante goppadi chaala divyatvamainatundi oka bhavamu.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: Idini manam ee reethiga chupagalamu?
1: How do you demonstrate supreme divine love?
0: Manu anubhavinchi aanandinchi inni andariki anubhavinchiyali.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: Ee divine supreme love anetundi kevalam supreme anetundi anigane ee chelthu untundadi.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: Deenine aneka rakamuga bhagavad gita endukodanu aneka rakamuga varnistu vacharu.
1: Bhagavad gita also refer to this love in various dimensions.
0: Sarvata panipadam tat sarvata vachi shiramukam sarvata srutiman loki sarvama vrtishtati.
1: That the divinity is present in everyone as all the hands, the feet, ears and eyes are his.
0: Aite dilli manam ye vidhanga peru pettalante andarki okoka rakamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us has a name, in fact.
0: Peru enni pettinappudiki padartham matram eppudiki maradu.
1: Nomenclature might vary, but the material will never
0: nagalu enni chestunnappudiki bangaru eppudiki okati gane untundi.
1: Jewels may be many, but gold is one.
0: Ee gold anetundi ekkada nunchi vachindi?
1: Where from you got this gold?
0: Idi anni kuda nu bhoomi nunde puttinavi.
1: In fact, you all get them from the mother earth.
0: కనుకని దైవం కూడాను ఈ మానవత్వం అందరినీ పుట్టినాడు.
1: Therefore God is in human form.
0: దైవం మనుష్య రూపేణ.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడా దైవమే.
1: Therefore, in reality, everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore, God is described as multifaceted, multidimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒక ఈవిడి ఉంటుండాలి.
1: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: There is sacred power hidden in the depth of silence.
0: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: The mouth is gifted not merely for speaking.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: In fact, the tongue is utilized for gossip and the tall talk.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: Therefore, we need to maintain silence.
0: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: Ancient sages observed silence.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: What is silence?
0: వాక్బంధన చేయటము.
1: Refraining from talk is silence.
0: కానీ ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు.
1: In fact, it is not so.
0: ఈ వాక్కు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
1: Beyond this, there is a higher level of silence.
0: ట్రాన్సెండెంటల్ అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
0: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: This transcendental supreme love is present in everybody.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: How can you observe this?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: The transcendental divinity can be observed only in solitude and utter silence.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: In fact, it doesn't need any narration.
0: ఏ వర్ణన కూడాను లేనటువంటిది అవర్ణించుకోచరము అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ కెన్ బి వ్యూడ్ ఇన్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దట్ వి గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయం అవుతుంది.
1: We will also find a unifying factor in all these.
0: Kanuka manam nijamga manam bhavandam tattvanni gurtinchukovalante maunamlone gurtinchali.
1: To experience God, it is possible only in the depth of silence.
0: Ee silence lopana kodanu sarinaatvanti tattvamu manam gurtinchali.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature antante emi? Deeniki inkokati untruth untunda?
1: When once we say it is true nature, is there anything like untruth? That will give a definite form and a name to the material objects.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయం అవుతుంది.
1: We will also find a unifying factor in all these.

0: untruth ಅಂತ.
1: When once we say it is true nature, is there anything like untruth?
0: ಕಬ್ಬಿ ಇಸ್ ಟ್ರೂ ನೇಚರ್.
1: Therefore, it is truth of truth.
0: ಸೂಚನೆ ಅಂತ ಕೂಡ ನೋ ಟ್ರೂತ್.
1: So what all that you say is truth.
0: ఎక్కడ చూసినప్పటికీ నీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: Therefore, it is only truth that exists.
0: కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము.
1: But we are not able to believe all that we see.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: With eyes closed, with thorough inquiry, in solitude and silence, we can understand its depth.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: సూచన అంతా కూడా పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of him.
0: Kanuka manaku roopanamanni pettadaniki manaku ye matram adhikaram ledu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కానీ రూపం కనిపించడం లేదు.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్ ఎ వర్డ్ బట్ యు డోంట్ సీ ఎనీ ఫార్మ్.
0: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వీల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ బ్లిస్.
0: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: Therefore, the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
1: Therefore, in any form, we can experience the divinity.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Dinni gurtinchadaniki manam prayatnincham chala porapatu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukani silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God, annadu.
1: And this very gold is God.
0: Kanuka ee God anetundi ye vidhanga untundalante anni roopallona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamulu kuda nu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: సహస్రశీచురుష అన్ని కూడా సహస్రమైనటువంటివి.
1: హి సేస్ దట్ గాడ్ ఇస్ మల్టీడైమెన్షనల్, హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: జస్ట్ యాజ్ యూ మేక్ సో మెనీ జ్యువెల్స్ అవుట్ ఆఫ్ ది సేమ్ గాడ్.
0: ఒక దైవమే అన్ని రూపంలో పొందుతున్నది.
1: ద సేమ్ గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ ఫార్మ్స్.
0: కనుక దైవాన్ని విశ్వసించేటప్పుడు లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మనీ అని కలగాలి.
1: Therefore, we should see that we have faith in God.
0: Aithe manamu dani chuttaniki prayatninchalipothe tappa kanipistundi.
1: If you inquire, investigate, you'll be able to see him.
0: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyattam anetundi oka monavattvanni tappaka darshincharu.
1: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
0: ee silence lopalle innobilmentu oka roopalu kanipistuntai.
1: In silence you will be experiencing the multi dimensional aspect of divinity.
0: Chudu akkada edo kanipistu untundadi.
1: You see a different form at a distance from here.
0: Dani roopam etta undi.
1: What is its form now?
0: Kevalam diamond roopamlo untundadi.
1: It has the form of a diamond.
0: కానీ ఈ డైమండ్ అనేటువంటి ఏమిటని వజ్రము అంటున్నారు.
1: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ దిస్
0: మనసును నాశనం చేయాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి

0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: Therefore, the withdrawal of the mind will help us to experience the divinity.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడాను ఉంటున్నది.
1: Mind is present in everyone, everywhere.
0: మనస్ ప్రాణం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: Mind has no specific form.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నారో ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, you cannot call this mind a diamond.
0: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: Bhagavan says, mere investigation will not help you to experience
0: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: Have one specific form of your choice.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
1: And see that your mind merges in the form of your taste.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore, the form will completely encompass the whole range of your mind.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes, reflecting the form of your choice and the taste.
0: క్షణంలో మారేటువంటిది మనసు మనసు కాదు.
1: Therefore, the mind should not change moment to moment.
0: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: But today the mind is wavering.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: We cannot rely on this wavering mind.
0: చలించినటువంటి ఒక దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: Therefore, we should have a concentrated, steady mind.
0: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తున్నా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: అది చూడు ఎక్కడెక్కడో పోతుండాలి.
1: You find it moving to distances.
0: ఎక్కడ తిరిగినప్పటికి తిరిగి అక్కడికే వస్తుండాలి.
1: It might move anywhere, but it comes to its original place.
0: కానీ ప్లేస్ ను మాత్రం మార్చడం లేదు.
1: But it doesn't change its name, identity.
0: అది నిజమైనటువంటి దైవత్వము.
1: That is the true divinity.
0: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడాను అర్థం కనిపించడం లేదు.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
0: కానీ డివినిటీ అంటే ఏమిటి?
1: What is divinity then?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: The only one without the second is Brahma.
0: ఏకాత్మ బ్రహ్మ.
1: It is only God who is one.
0: ఒక్కటే మనకు ఉండేది.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకని సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: You may see anywhere, it's only one thing that exists.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: Concentrated on it, in full attention.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ద యూజువల్ టర్మ్ దట్ వీ అప్లై, బట్ ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇట్స్ ట్రూ మీనింగ్.
0: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
1: దట్స్ వన్ గ్రేట్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అబౌవ్ ఆల్ దీస్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపినం.
1: దట్ ఈస్ అట్రిబ్యూట్లెస్, ద నేమ్లెస్, the spotless, immortal, nectarine, non-jewel.
0: కనుక అలాంటి తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: And that very nature is right now in your grip.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: When that is your very true nature, you are in search of it elsewhere.
0: నీ మనసునందున్నటువంటి ఒక తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: It is only your feelings that are reflected in front of you.
0: దీనిని ఇమాజినేషన్ అంటారు.
1: This is what is called imagination.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world is full of these three, reaction, reflection, resound.
0: ఈ మూడు కలిసి ఒక్కటే.
1: In fact, all the three are one.
0: A reaction ఏంటంటే దీని యొక్క ప్రభావమే.
1: And the reaction is the effect of the action.
0: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
1: And this reaction will also take you to other state of reflection of the object.
0: ఆ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
1: Therefore keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection and desire.
0: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
1: In a moment of time you can experience the divinity.
0: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
1: But you are not prepared to accept this one.
0: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
1: In fact, what we know we need is only one.
0: అది ఏ దైవం.
1: That is God himself.
0: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
1: Only God who is present everywhere.
0: కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
1: That unity, that oneness of the divinity is present in everyone's heart.
0: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
0: Kanuka nature anetundi kevalam oka creature.
1: The nature is full of creatures.
0: Creature.
1: Nature, I'm sorry, I stand corrected. Nature is the preacher.
0: Ee preacher anetundi dalane manam preethi ga anubhavinchali.
1: Let us have this preacher, the nature, in our attention.
0: కనుకని ఆర్టి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
1: Therefore the nature of the preacher is present in one's own heart.
0: మన యందే పుట్టి మన యందే పెరిగి మన యందే లీనమైపోతుండాలి.
1: The preacher, the nature is born right from the beginning, grows over a period of time.
0: కనుక అది ఎక్కడికి మరి పారిపోదు.
1: It will never run away from you.
0: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
1: ద ప్రీచర్ హూ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ హాస్ గాట్ టు బి లుక్డ్ ఆఫ్టర్ విత్ ఇన్.
0: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇన్ సంస్కృత్ ద ప్రీచర్ హాస్ సెమెనీ నేమ్స్.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: అండ్ దిస్ ప్రీచర్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ ద నేచర్.
0: ప్రీతిలో కనిపిస్తుంది.
2: ప్రీతి స్వామి.
1: దిస్ ప్రీచర్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ విత్ ప్రీతి ఆర్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వాన్ని చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
0: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
0: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
0: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
0: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
0: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ గ్రాస్ప్ యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
0: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకు ఏమాత్రము కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
0: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
0: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
0: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాలు రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
0: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: Therefore change the colored glasses.
0: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను ఒకదాన్ని నువ్వు గట్టికి పట్టుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
0: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: With this love you will be able to see anything in this world.
0: సర్వ ప్రదేశమునందు కూడాను ప్రయాణం చేయగలవు.
1: You will be able to travel, reach across.
0: నీతో పాటు అది కూడాను ప్రతిబింబంగా వస్తుంటాది.
1: And the love will follow you like shadow, the reflection.
0: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
1: It's not merely limited to reflection, reaction and resound.
0: ఇది రియాలిటీ.
1: This love is the reality.
0: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
1: You can, if you are watchful of this love, you can continue to witness it.
0: Kanuka, meeru mottamota sthirathvanni penchukondi.
1: So develop this stability first.
0: Ee sthirathvanni penchukunte anni kuda meelo perigipothayi.
1: If you are steady, you'll be able to accomplish the rest.
0: Ee steady anetundi etta meer cheyali.
1: How can you be steady?
0: Okka matanu okka baatanu okka vidhamainatundi roopamto sthiram chesukovachu.
1: Be steady in your own path, in your own chosen form, so
0: endearing you.
1: We just dismiss it because things are seen with the physical naked eye.
0: ఈ చర్మ చచ్చుడు కాదు మనకు కావాల్సింది.
1: It's not the physical naked
0: eye. జ్ఞాన చచ్చుడు కావాలి.
1: It is the wisdom eye that's important.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
1: Consider everyone as divine, whosoever
0: andaru daiva swarupule ani bhavinchu.
1: Feel that all are divine.
0: Ee talli tandri sister brother andaru kuda daiva swarupulaga bhavinchu.
1: Your mother, father, sister, brothers, all are divine.
0: Andukosamani tvameva madacha pitasameva tvameva vandusya sakatvameva tvameva sarvam mama deva devali.
1: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
0: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
1: So all are divine, have this feeling.
0: దేనిపైన కూడా డౌట్ నీవు పెట్టుకోవద్దు.
1: Do not doubt any.
0: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాలుగా మనకు మనసు అయోమయమైపోతుండాలి.
1: Because of so many doubts we are confused.
0: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any scope for doubts.
0: జిమ్కా అడుగుతూ ఉంటారు చాలా మంది.
1: Many approach Bhagavan and ask him.
0: కానీ నేను చెప్పేది ఒకటి, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
0: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అది ఒక్కటే కనిపిస్తుంది.
1: యూ విల్ సీ దట్ ఆన్ విచ్ యూ హావ్ ఫుల్ ఫెయిత్.
0: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
1: హావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం మీకు గోచరిస్తాడు.
1: Following this spiritual practice in depth, in reality, you'll be able to experience the divinity.
0: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
1: So have a chosen form.
0: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
1: Install it, fill it in your heart.
0: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలనివ్వకుండా చూసుకో.
1: And see that the form is steady in your heart.
0: అది నీ యొక్క ధ్యానము.
1: That is your meditation.
0: Meditation అనగా ఏమిటి?
1: What is meditation?
0: ఏదో కళ్ళను మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫార్మ్స్.
0: ఈ కళ్ళను మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
1: మియర్ క్లోజింగ్ యువర్ ఐస్ డస్ నాట్ అమౌంట్ టు మెడిటేషన్.
0: కానీ దాన్ని స్థిరమైన రూపంగా తీర్చుకోవాలి.
1: అండ్ ద ఫార్మ్ షుడ్ బి స్టడీ, ఇట్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ తత్వం కోరుకుంటాయి తప్పక నేను చెప్పగలను.
1: అండ్ హౌ డు యూ అక్వైర్ దిస్ లవ్? యూ షుడ్ బి ఏబుల్ టు నో.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఒక్క మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ దిస్ లవ్ షుడ్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్.
0: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే గోచరిస్తుంది.
1: లెట్ ద లవ్ ఫ్లో ఇన్ ఎ సింగిల్ డైరెక్షన్ సో దట్ యుల్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: బట్ వేర్ కెన్ యూ గెట్ దిస్ డైరెక్షన్?
0: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
1: It is the direction of your own making.
0: కాని అది చేయటం లేదు.
1: That you are not doing.
0: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
1: You are not able to see this.
0: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
1: If you want a direction, you should have steady mind, concentrated mind.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
1: Make your minds steady.
0: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
1: In every aspect you find the mind that acts.
0: మైండ్ అనేటువంటిది ఒక్క దాని వలన సర్వము మనకు గోచరిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మైండ్ దట్ విల్ హెల్ప్ యూ టు కాంప్రిహెండ్ టు విజువలైజ్.
0: ఈ మైండ్ కు అనేక మార్గములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ఓన్లీ వన్.
0: కానీ మనమే మనం దాన్ని పంపుతున్నాము, కానీ దానికి ఎక్కడికి పోవడానికి చేత కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్స్ ఓన్లీ వీ డైరెక్ట్ ఇట్, డైవర్ట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అది కదలడానికి వీలు లేదు.
1: ఇట్ కెనాట్ చేంజ్, ఇట్ కెనాట్ మూవ్.
0: నీవన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
1: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
0: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్స్.
0: చూడు, ఇప్పుడు అక్కడ కనిపిస్తుంటుండది.
1: Now here you see that there.
0: ఎంత హాయిగా కనిపిస్తుండది.
1: How blissful it is.
0: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్ స్వరూపంగా కనిపిస్తుండది.
1: It is brilliant, shining brilliantly with all radiance.
0: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
0: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
1: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరినారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించలేదు.
1: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్, దేర్ ఫోర్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది.
1: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
0: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్, లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
0: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
1: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
0: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి యొక్క సవారు చేస్తుండే అని భావిస్తున్నారు.
1: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
0: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
1: డూ నాట్ ఫాలో దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సో సింపుల్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
1: మెడిటేషన్ ఇస్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్.
0: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
1: మెడిటేషన్ ఇస్ మెడిటేషన్.
0: కదలనటువంటి యొక్క స్థలము, మార్పు చెందినటువంటి యొక్క భావము,
1: దట్ ఫీలింగ్ విచ్ ఈస్ చేంజ్లెస్ విచ్ హస్ నాట్ చేంజ్.
0: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకులో చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
0: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడాను మార్పు చెందటం.
1: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
0: మనసు ఎందుకు మారుతుండాలి?
1: వై షుడ్ మైండ్ చేంజ్?
0: మారడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: దానికి ఆ శక్తి లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
0: మనసు మనసుగానే ఉంటుండాలి.
1: మైండ్ రిమైన్స్.
0: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
1: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
0: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి.
1: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
0: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతుంది.
1: When both are made into one, you will be able to experience the unity.
0: కానీ ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
1: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
1: Be strong enough to experience the divinity.
0: మానవత్వం రావడానికి దేనికోసమని?
1: Why the human life is gifted?
0: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమని?
1: Not to waste time for food, raiment and shelter.
0: కాదు.
1: No.
0: మనకి ఇచ్చిండే 5 senses, 5 marks, 5 vastus, దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
1: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
1: All the 5 senses have got the underlying same principle.
0: ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
1: If you make a sincere effort, you can know this underlying unity.
0: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
1: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
0: Kanuka meer ekatvam kosamane meer puttaru.
1: That you are born to experience this unity.
0: Anekatvamlo sancharinchadaniki kaadu.
1: Not to go by diversity.
0: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
1: We have to end our lives by experience this oneness or unity.
0: అప్పుడే మనకు జన్మ సార్థకమవుతుంది.
1: Then only our lives are redeemed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చింది. అని ఇప్పుడు ఒక బాలికకు నేను ఏదో ఇచ్చాను.
1: ఎ గర్ల్ రిసీవ్డ్ ఆల్ రౌండ్ గోల్డ్ మెడల్. భగవాన్ ప్రెజెంటెడ్ హర్ ద గోల్డ్ మెడల్ దిస్ ఆఫ్టర్నూన్.
0: ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: రైట్ ఫ్రమ్ బర్త్ షీ ఇస్ హైలీ డయాబెటిక్.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: ద పేరెంట్స్ ఆల్సో అండ్ ఆల్సో డాక్టర్స్ గేవ్ హర్ మెనీ మెడిసిన్స్ ఫర్ క్యూర్.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: He has got one concentrated mind.
0: ఏమి చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: He has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, కానీ ఆ అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: In fact, medicines give no cure.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: It is only her faith, concentration could help her.
0: అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: Swami told her,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: This diabetes will do no harm to you.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: And certainly you will realize, experience.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతిరి పట్టునెక్కేదాకా అట్టె ఉండు.
1: Having determined, do not leave it until you achieve it.
0: కోరింది దేనియో కోరనే కోరితిరి కోరిక తీరుడాకా పోవకుండు.
1: Having wished, never go until you get it.
0: అడిగిన దేనియో అడగనే అడిగితే అడిగిన దేనియోకా విడువకుండు.
1: Having asked once, don't go until it is given to you.
0: కోరు పడలేక నేనేన పోవాలియో.
1: God should bless you out of disgust.
0: వడంతలియక నీవైన అడవు.
1: Or else you should get lost or forget yourself.
0: అంతే కాని తిరిగి పోవుట భక్తుని తీర్చ కాదు అని.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University, during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.
3: Tune to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.